ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శుక్రవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరు ఇంతవరకు భక్తిగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీమతి పి శ్రీదేవి.
1: కష్టాలు విజయాలకు మెట్లు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి వారు ఎన్నో ఉదాహరణలు కూడా ఇస్తూ ఉంటారు. దెబ్బలు తిన్న శిల శిల్పమవుతుంది కాబట్టి అది ఆలయాలలో దైవ విగ్రహంగా మారి అందరితో పూజలు అందుకుంటుంది. గాయాల పాలైన వెదురు వేణువుగా మారుతుంది. సుమధురమైన రాగాలను పలుకుతుంది. చీదరింపులకు గురయ్యే గొంగళి పురుగు రంగురంగుల సీతాకోచిలుకగా అవతరిస్తుంది. నలిగిన గింజలే కడుపు నింపుతాయి. కరిగితేనే కొవ్వొత్తి కాంతినివ్వగలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మనోవేదనే బోయను ఆదికవిని చేసింది. దుఃఖానికి మూలం ఏమిటన్న చింతనాత్మక దిగులు సిద్ధార్థుడిని బుద్ధుడుగా మార్చింది. అరణ్యవాసనం చేసినందుకే శ్రీరాముడు జీవనగాథ రామాయణ ఇతిహాసమయ్యింది. నిచ్చెనమెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పి పుడతాయనుకుంటే ఉన్నతి శిఖరాలు అధిరోహించలేం. అవరోధాలకు జంకితే సాహసాలు చెయ్యలేం. దాని తలపై అనేక దెబ్బలు తగిలితేనే మేకు లోపలి వరకు దిగుతుంది. అప్పుడే మేకు బలంగా నిలదొక్కుంటుంది. హోరుగాలులు చెట్లను మొక్కదశ నుంచే కుదిపి కుదిపి కదపడం వల్లే అవి మట్టిలో మరింత శక్తివంతంగా పాదుకుంటాయి. ఆ తరువాత ఎదురయ్యే భీకర తుఫానుల్ని కూడా

0: అవి తట్టుకుని నిలబడతాయి. మట్టిని పెకిలించుకొని చిగురు తొడిగిన అంకురంపై ఒక పెద్ద రాయి పడినా ఆ చిన్ని మొక్క బండ కింద నుండి వంగి ఎదుగుతుంది. ఆ తరువాత మళ్ళీ లేచి నిలబడుతుంది. విల్లు వంచితేనే బాణం ముందుకు దొసుకుపోతుంది. ఇలా రకరకాలుగా ఉదాహరణలు తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు చెబుతూ ఉండాలి. లేకపోతే కొందరు పిల్లలు తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న క్లాసులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే అలవాటు పడి ఉన్నప్పుడు పెద్ద స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ చేరినప్పుడు ఆ బలమైన పోటీకి తట్టుకోలేకపోవచ్చు. అందుకే పిల్లల మనస్సును పసితనం నుండే ట్యూన్ చేస్తూ ఉండాలి. అపజయాలకు కుంగిపోరాదని ధైర్యంగా సాధించడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఉదాహరణానికి, అపజయాలకు తలగ్గితే అబ్రహాం లింకన్ అగ్రదేశానికి అధ్యక్షుడు అయ్యేవారా? వందలు సార్లు ఓటమి పాలైనందుకు చింతించి బాధపడి పట్టువదిలితే థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ దీపం కనిపెట్టేవారా అని అలాంటి గొప్ప గొప్ప మహానుభావుల కష్టాలు, వాటి తరువాత వచ్చిన విజయాలను ఓర్పుగా విశదీకరించాలి. చిన్నప్పటి నుండి కష్టాల పాలైన శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ ఏనాడూ వారి నగుమోముపై చిరుదరహాసం చెదరనివ్వలేదు. సమస్యలు ఉత్పన్నం కావడానికి దారితీసిన అంశాలే పరిష్కార మార్గాలకు కొత్త దారులు చూపుతాయి. అవరోధాలు, అపజయాలు, కష్టాలు మనసుపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకు ఏది జరిగినా మన మంచికేనని ఆలోచించే స్థాయికి ఎదగాలి. ఎక్కడా పొరపాటు జరిగిందని పరిశీలించి దానిని అధిగమించడానికి ఏమి చెయ్యాలి అని ఆలోచించాలి. ఆ విధంగా మనసును ట్రైనప్ చేసుకుంటే మనసు బాగాలే ప్పుడు తెలివి రంగంలోకి దూకి మనిషిని అప్రమత్తం చేస్తుంది. ఇలా జరగాలి అనుకుంటే మనిషి మనసు స్థిమితంగా ఉంచుకొని సూక్ష్మస్థాయిలో జరుగుతున్న దాన్ని గమనించడం అలవర్చుకోవాలి. ఇలా గమనించడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే కష్టాలు చుట్టుముట్టినప్పుడు సహజంగానే మనసు దుఃఖభారిన పడుతుంది. కోపం కట్టలు తెంచుకొని విచక్షణ జ్ఞానం కోల్పోయే పరిస్థితి రావచ్చు. అలాంటి బలహీన క్షణాల్లో కాస్త ఓపికగా, జాగ్రత్తగా జరుగుతున్న దాన్ని గమనిస్తే పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది. దానికి కొంచెం ప్రశాంతత, స్థిమితంగా ఆలోచించడం, గమనించడం చేయాలి. సబ్కాన్షియస్ మైండ్కు ఆ ప్రశ్నకు జవాబు కావాలని దానిని అడగాలి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం సరైన పని కాదు. నా విజయానికి ఇవి మెట్లు అనుకొని ఆ కష్టాలు దాటడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు విజయం తథ్యం. మనిషి అన్నాక శారీరక, మానసిక బలహీనతలనే ఉంటాయి. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది అంటారు చాణక్యుడు. శరీరానికి, మనసుకు సంబంధించిన అన్ని బాధలు బలహీనత నుంచే పుట్టుకొస్తాయని అంటారు స్వామి వివేకానంద. ఏ పని చేయాలన్నా ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం, చుక్కాని లేని నావ తెగిన గాలిపటం లాంటిది. వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, సంస్థలు, రాష్ట్రాలు, దేశాలు ఎవరైనా కావచ్చు, వృద్ధిని సాధించాలంటే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్య సాధనకు విశ్వాసం, పట్టుదల, ఓర్పు, కృషి, నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా అవసరం. కష్టాలు వచ్చాయని లక్ష్యాన్ని మధ్యలో వదిలిపెట్టరాదు. భగీరథుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా గంగను భువికి తెచ్చాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకునే వరకు ఆగలేదు. నేల కేవలం సారవంతమైనదైతే సరిపోదు. అక్కడ మంచి విత్తనాలు, ఎరువులు వేసి శ్రద్ధ తీసుకున్నప్పుడు మంచి పంట వస్తుంది. అలాగే మన మనసును ప్రశాంత చిత్తంతో, మంచి ఆలోచనతో తేటబావిలా రూపొందించుకోవాలి. నిత్యం మంచిని చూడాలి, మంచిని మాట్లాడాలి, మంచిని వినాలి. మనసు నిర్మలాకాశంలా, నిశ్చల తటాకంలా, స్వచ్ఛమైన ముత్యంలా ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనిషి జన్మ అర్థవంతమవుతుంది.
1: మీరు ఇంతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి పి శ్రీదేవి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత. రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణి గారు అందిస్తున్న వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనము వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఈ నూతన వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర ఎరువులు విరివిరిగా వాడడం వలన ఉత్పాదకత సాధించినప్పటికీ నేల సారం తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా సారవంతమైన నేలలు సమస్యాత్మక భూములుగా మారడం

దానితో పాటుగా భూమి, నీరు మరియు వాతావరణం కలుషితం కావడం జరుగుతూ ఉన్నది. దీనివలన ఈ మధ్యకాలంలో నేల ఉత్పాదకత మరియు పంట ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, కోళ్ళ ఎరువు లభ్యత చాలా కష్టంతో కూడుకున్నది, అలాగే ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. దీనివలన భూమిలో కర్బన శాతం తగ్గిపోయి నేలలు నిస్సారవంతమవుతున్నాయి. ఈ సేంద్రియ ఎరువులకు ప్రత్యామ్నాయంగా మనము పచ్చిరొట్ట పంటలను చెప్పుకోవచ్చు. ఇవి మన దగ్గర ఉన్న వనరులలో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో త్వరగా పోషకాలను అందించే ఎరువులుగా మనం పచ్చిరొట్ట ఎరువులను చెప్పుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనము హరిత ఎరువులుగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, వాటికి సంబంధించిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాము. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనము తొలకరి వర్షాలు వచ్చేటప్పుడు లేదా మనకు పరిమిత నీటి వసతి ఉన్నప్పుడు కూడా మనము ఎండాకాలంలో అంటే మే జూన్ మాసాల్లో ప్రధాన పంట వేసే ముందుగా ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులు కాలపరిమితి చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రధాన పంట వేసే ముందుగా వేసుకున్నట్లయితే మనము త్వరగా దుక్కి దున్నినట్లయితే తర్వాత వేసే రాబోయే పంటలో మనం అధిక దిగుబడి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పచ్చిరొట్ట ఎరువులు, ఇంకొకటి పచ్చిరొట్ట ఆకు ఎరువులుగా విభజించడం జరిగింది. ముందుగా మనము పచ్చిరొట్ట ఎరువులను ముందుగా చర్చించుకుందాము. పచ్చిరొట్ట ఎరువులు అంటే మనకు పప్పు జాతికి చెందిన పంటల విత్తనాలు. పప్పు జాతికి చెందిన పంటల విత్తనాలను మనము పొలంలో వెదజల్లుతాము. వెదజల్లిన తర్వాత మొక్కలు బాగా పెరిగిన తర్వాత 50% పూత దశలో ఉన్నప్పుడు మనం ఏదైతే పప్పుజాతి పంటలను వెదజల్లామో అవి 50% వరకు పుష్పించినప్పుడు పొలంలో కలియ దున్నుకోవాలన్నమాట. ఈ కలియ దున్నేటప్పుడు మనకు రొట్ట అనేది వస్తుంది, పచ్చిరొట్ట. వీటినే మనము పచ్చిరొట్ట పంటలు అంటాము. అయితే ఈ పచ్చిరొట్ట పంటలు వేసుకునేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి అనేది కూడా, ఎలాంటి పచ్చిరొట్ట ఎరువులను సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి నీరు తక్కువైనప్పటికీ కూడా ఏపుగా పెరిగే పంటలు అయి ఉండాలి. అలాగే రొట్ట ఎక్కువగా వేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అలాగే భూమిలో కలియ దున్నినప్పుడు త్వరగా చివికే పంటలు అయి ఉండాలి. అలాగే స్థూల పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందించేవి కూడా ఉండాలి. అలాగే ఈ పచ్చిరొట్ట పంటలను 50% పుష్పించే దశ కన్నా ఎక్కువ రోజులు పొలంలో పెట్టినట్లయితే అది ఎక్కువగా గట్టికి పడే అవకాశం ఉంటుంది. స్టెమ్ అనేది, కాండం అనేది ఎక్కువగా గట్టిపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దున్నడం అనేది, భూమిలో కలియ దున్నడం తర్వాత చివికి పోవడం అనేది కష్టమవుతుంది. అందువలన ఖచ్చితంగా మనము 50% పుష్పించే దశలో ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా రోటోవేటర్తో మనము పచ్చిరొట్ట ఎరువులను కలియ దున్నుకోవాలి. సాధారణంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి సుమారుగా 16 రకాల పచ్చిరొట్ట ఎరువులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో 5 నుండి 6 మాత్రమే మనకు విరివిరిగా ఎక్కువగా లభించే పచ్చిరొట్ట ఎరువులు. అందులో ముఖ్యమైనవి పిల్లి పెసర, పెసర, మినుము, అలసంద, జీలుగ, జనుముగా మనము చెప్పుకోవచ్చు. అలాగే అజొల్లాను కూడా మనము ఈ పచ్చిరొట్ట ఎరువుగా చెప్పుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో మనకు ముఖ్యమైనది, అతి ప్రాముఖ్యత కలిగిన పచ్చిరొట్ట ఎరువులు జీలుగ మరియు జనుము అనేవి అతి ప్రాముఖ్యత కలిగిన పచ్చిరొట్ట ఎరువులు. ముందుగా మనము జీలుగ గురించి చర్చించుకుందాము. పొలంలో జీలుగ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి విత్తన మోతాదు వేసుకోవాలి, దీనివల్ల ఎంత పచ్చిరొట్ట వస్తుంది, దానివల్ల మనకు ఎంత నత్రజని, భాస్వరం, పొటాషియం వస్తుంది, ఎలాంటి భూములకు ఇది అవసరము అనేది ముందుగా చర్చించుకుందాము. ముందుగా జీలుగ గురించి మాట్లాడుకున్నప్పుడు మనము పొలంలో జీలుగ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎక్కువగా వరి పొలాల్లో మనము జీలుగ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వరి పొలంలో జీలుగ వేసుకోవాలనుకున్నప్పుడు ఎకరాకు 10 నుండి 12 కిలోల విత్తన మోతాదు అవసరమవుతుంది. మనం పొలంలో జీలుగ వేసినప్పుడు ఈ 10-12 కిలోల విత్తనం వేసినప్పుడు దాని నుండి మనకు 4 నుండి 5 టన్నుల పచ్చిరొట్ట అనేది ఎకరానికి లభిస్తుంది. ఈ పచ్చిరొట్ట ద్వారా మనకి 40-60 కిలోల నత్రజని, 8-10 కిలోల భాస్వరము, అలాగే 15-20 కిలోల పొటాషియం అనేది ఎకరానికి లభిస్తుంది. ఈ జీలుగను మనము

0: వరి పొలంలో వేసినప్పుడు 50% పుష్పించే దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కలియదున్నాలి. అంటే నాటిన 45 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం భూమిలో కలియదున్నాలి. ఇది చౌడు భూమిలకు అత్యుత్తమైన పచ్చిరొట్ట పంట. ఇది ఏం చేస్తుందంటే నేలను అనేది ఈ జీలుగను ఈ చౌడు భూముల్లో వేసినప్పుడు నేలను అనేది పునర్జీవనం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో సేంద్రియ పదార్థం అనేది బాగా పెరిగిపోతుంది. ఈ భూమిలో సేంద్రియ పదార్థం పెరగడం వల్ల జీలుగా వేసిన భూమిలో ఉండే ఉప్పు అంతా తగ్గిపోయి నేల నిర్మాణం అనేది మెరుగుపడడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే రైతులు వరి పొలంలో ఖచ్చితంగా జీలుగా పంటను వేయడం అనేది ఆనవాయితీ, అందరూ క్రమక్రమంగా ఉపయోగిస్తున్న పద్ధతి కూడా. జీలుగా తర్వాత అతి ముఖ్యమైన పచ్చిరొట్ట పంట జనుము. ఈ జనుము పంటను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఈ జనుమును ఒకవేళ పొలంలో వేయాలి అని అనుకున్నప్పుడు 20 నుండి 25 కిలోల విత్తన మోతాదు అవసరమవుతుంది. దీని ద్వారా మనకు 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట అనేది ఎకరానికి లభిస్తుంది. ఈ 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట నుంచి మనకి 50 నుంచి 70 కిలోల నత్రజని, 10 నుండి 12 కిలోల భాస్వరము, అలాగే 20 నుంచి 25 కిలోల పొటాషియం అనేది భూమికి అందుతుంది. అయితే ఈ జనుము పంటను వేసిన తర్వాత 40 నుండి 45 రోజుల తర్వాత మనము భూమిలో అనేది కలిదున్నుకోవాలి. ఇలా కలదిన్నుకోవడం వల్ల మనకు భూమిలో పోషకాలు అనేది అందుతాయి. ఈ జనుము అనేది పచ్చిరొట్టను ఎక్కువగా ఇచ్చే ఉత్తమ పంట. అంటే సుమారుగా మనకు మిగతా పచ్చిరొట్ట పంటలు 3 నుంచి 4 టన్నుల వరకు మాత్రమే పచ్చిరొట్టను ఇస్తాయి, కానీ ఇది 5 నుంచి 6 టన్నులు ఎక్కువగా ఇస్తుంది. అందువల్ల ఇది అతి ఎక్కువగా పచ్చిరొట్టనిచ్చే ఉత్తమ పంట. అలాగే దీన్ని పసుపు గ్రాసంగా కూడా మనము జనుమును వాడుకోవచ్చు. తర్వాత జీలుగా మినుము తర్వాత అతి ముఖ్యమైన పచ్చిరొట్ట పంటలు పిల్లిపెసర, పెసర, మినుము అనమాట. వీటిని కూడా మనము పచ్చిరొట్ట పంటలుగా వాడుకోవచ్చు. ఇవైతే ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. వీటి ద్వారా మనకు 3 నుండి 4 టన్నుల పచ్చిరొట్ట ఎరువు అనేది ఎకరానికి లభిస్తుంది. పిల్లిపెసర, పెసర, మినుమును మనము పొలంలో వేయడం ద్వారా మనకు 30 నుండి 40 కిలోల నత్రజని, 6 నుండి 8 కిలోల భాస్వరం, 12 నుండి 15 కిలోల పొటాషియం అనేది ఎకరా పొలముకు అందుతుంది. అయితే వీటిని మనము నాటిన 35 నుండి 40 రోజుల తర్వాత భూమిలో ఖచ్చితంగా రోటోవేటర్ సహాయంతో కలియదున్నుకోవాలి. ఈ పిల్లిపెసరను మనము పచ్చిరొట్టగా కూడా వాడుకోవచ్చు, అలాగే పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. అయితే పెసర విషయానికి వచ్చినప్పుడు తక్కువ కాలంలో నేల సారవంతం అనేది అవుతుంది. అలాగే మినుమును కూడా మనము పొడి భూముల్లో పొడిగా ఉండే భూముల్లో కూడా ఈ పచ్చిరొట్ట పంటగా ఎక్కువగా వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైన పచ్చిరొట్ట పంట అలసంద. ఈ అలసందను కూడా మనం పొలంలో వేసుకోవాలన్నప్పుడు సుమారుగా ఎకరాకు 20 నుండి 25 కిలోల విత్తన మోతాదు అనేది అవసరము. దీని ద్వారా మనకు 3 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట అనేది వస్తుంది. ఈ పచ్చిరొట్ట నుండి మనకి 35 నుంచి 50 కిలోల నత్రజని, 8 నుండి 10 కిలోల భాస్వరము, 15 నుంచి 20 కిలోల పొటాష్ అనేది ఎకరాకు లభ్యమవుతుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణ్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు,

0: పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వారంగంపై నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1 కోటి మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ
3: దొరికిన గాంజాని ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి అంటే ఎవరి టైం చేసే రిస్ట్రక్షన్స్ ఇది. లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్ ఇస్తే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ కోర్టు కష్టం ఎలా డిస్ప్లో చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధ పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాయచండి.
0: మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ

0: క్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్ధరణ, ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుగ్గమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు, సోలారు పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుందని, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కళ, అనంతరం హలో డాక్టర్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో చిన్నపిల్లలకు వచ్చే సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అనుసంధానం లంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333 లేదా 2968890 STD కోడ్ 08554.

8:15 ఆంగ్లంల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్త వ్యాఖ్య. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 వేమన విశ్వదృష్టి. యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 7వ భాగం వింటారు. 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ ప్రియాంక, యోగా ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణులు. పరిచయకర్త ఎన్మణి. 10:24 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. 14:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి. ఇందులో నేటి యువతీ యువకులకు యోగాపై అవగాహన. యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త లంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమాలు. శ్రీ ఎం తిక్కప్ప బృందం వారి చెక్క భజనలు. ఆ తర్వాత శ్రీమతి టి ఓబులమ్మ బృందం పాడిన జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 ధనేరియా వ్యాధి హాస్య నాటిక. రచన శ్రీ డి నాగేశ్వరరావు. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 ఇంద్రధనస్సు సినిమా పాటలు. 11:00 చిత్రసీమ సినిమా పాటలు. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ లైవ్ కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు, చికిత్స. ఈ అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు ఈ ప్రసారంలో 7:45 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855 ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం నా ముంగిట రంగవల్లి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన లలిత గీతం.

లలిత గీత విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం

0: వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ధి ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియాన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జయ నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియ ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80%కి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు

0: మన్సుక్ పాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,40,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ కామన్ సర్వీస్ సెంటర్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికిగాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రం పైన నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 46వ శ్లోకం,

0: గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 46వ శ్లోకం,

యతః ఎవరి నుంచి భూతానాం జీవుల యొక్క ప్రవృత్తి ఉత్పత్తియు కర్మ ప్రవృత్తియు కలుగుతున్నాయో, ఏన ఎవని చేత ఇదం ఈ కనిపించే సర్వం సమస్త ప్రపంచము తతం అనగా వ్యాపించబడి ఉన్నదో, తం అటువంటి సర్వాంతర్యామిని అనగా ఈశ్వరుణ్ణి మానవః మానవుడు స్వకర్మణ తనకు విహితమైన కర్మ చేత అభ్యర్చ్య అనగా ఫలసమర్పణ ద్వారా ఆరాధించి సిద్ధిం విందతి జ్ఞాననిష్టాయోగ్యతను పొందుతున్నాడు.

అర్జున, సమస్త జీవులు ఉత్పత్తిని పొందే మూల బిందువు ఏదో అదే ఆ జీవుల కర్మ ప్రవృత్తికి మూల బిందువు. అదే ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉంది. దాని పేరే అంతర్యామి లేక ఈశ్వరుడు. మానవుడు తనకు విహితమైన స్వకర్మ యొక్క ఫలితాన్ని ఆయనకు సమర్పించడమనే అర్చన చేస్తే అప్పుడు అతడికి జ్ఞాననిష్టాయోగ్యత అనే సిద్ధి లభిస్తుంది. ఈ శ్లోకంలో వివరణ బట్టి దీనిలో సువిశాలమైన అంతర్యామి భావన ఉంటుంది. ఈ సాధకుడి యొక్క మనస్సులో గల మాలిన్యాలు తొలగిపోయి ఒక నూతన పరిశుద్ధి ఏర్పడుతుంది. ఇదే చిత్తశుద్ధి. దీనివల్లే జ్ఞానయోగ సాధనకు అర్హత ఏర్పడుతుంది. ఇదే ఇక్కడ భగవానుడు చెప్పుతున్న శుద్ధి. ఇది కనుక లభిస్తే మోక్షసిద్ధి అతి సన్నిహితం కాబట్టి దీనిని మోక్షద్వారంగా భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఫలత్యాగం చేయకపోతే ఇవే కర్మలు బంధకరాలవుతాయి. ఫలత్యాగం చేస్తే ఇవే కర్మలు మోక్షకరాలవుతాయి. భగవానుడు మనకు ఇక్కడ ఉపదేశిస్తున్న నేర్పు ఇదే.

నంబర్ 9848777714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కళం, అనంతరం హలో డాక్టర్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో చిన్నపిల్లలకు వచ్చే సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు 2255533 లేదా 2968990 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08555. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

0: స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382226376, మరొక సెల్

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సత్వరమే అన్ని రకాల అనుమతులు ఇస్తామంటూ కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నిన్నటి రోజు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన 69వ జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏ తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చినా అనుమతులే కాదు తగిన రాయితీలు కూడా ఇస్తామన్నారు. అట్లే ఏపీఐఐసి వాడల్లో ఖాళీ ప్లాట్లు ఉన్నాయంటూ ఇక్కడ ఉత్పత్తి వెంటనే ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాయదుర్గం టెక్స్టైల్ పార్క్లో ఖాళీ ప్లాట్లను కొత్త వారికి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ కలెక్టర్ ఆనంద్ సూచించారు. నిన్నటి రోజు ఆయన తన కార్యాలయంలో టెక్స్టైల్ పార్క్ 4వ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఇన్ఛార్జ్ డిఇఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేషనల్ అవార్డ్స్ టీచర్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో 9వ తేదీలోపుగా దరఖాస్తులు చేసుకోవాలంటూ ఆయన సూచించారు. ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక సహాయ కేంద్రాన్ని కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తు భర్తీ చేయడానికి నెలకొనే సందేహాల నివృత్తికి గాను ఈ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆమె పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైతులను భాగస్వామ్యులను చేయడం ద్వారా వారు అభివృద్ధి పథంలో నిలుస్తారంటూ అమరావతి సర్కిల్ మేనేజర్ విశాల్ సక్సేనా తదితరులు పేర్కొన్నారు. నిన్నటి రోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న డేటా మేనేజర్ ల్యాబ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేస్తున్నట్టు డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ఈబి దేవి తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి డేటా మేనేజర్కు నెలకు వేతనం 36,225 రూపాయలు, ల్యాబ్ అసిస్టెంట్కు నెలకు 15,000 రూపాయలు వేతనంగా ఇస్తామన్నారు. ఈ నెల 30వ తేదీలోపుగా దరఖాస్తులు అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కూడా వారన్నారు. అలాగే వెబ్సైట్లో కూడా వివరాలు ఉంటాయంటూ దరఖాస్తులను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో జ్ఞానసీమ ప్రాంగణంలో 1వ తేదీన నిర్వహించనున్న తొలి స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైస్ ఛాన్సలర్ కోరి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన అమరావతిలో గవర్నర్ను కలిశారు. ఈ స్నాతకోత్సవంలో 61 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 1200 మంది విద్యార్థులకు పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నిన్నటి రోజు విడుదలయ్యాయి. అనంతపురం జిల్లాలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 34%, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 51% ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,044 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 1720 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,879 మంది పరీక్షలు రాయగా 2,505 మంది ఉత్తీర్ణులయ్యారు. సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్

0: అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఇప్పుడు విందాం నాట్య కలాం.

0: कभी चंद्रमा का मलायक हाला पूरे अब्दुल्ला के अंगना मा छमा छम नाचे माई हवा ने भी ममता की उन्हें सौगाते तू मैं
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం. హలో డాక్టర్, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సాధారణంగా పిల్లల్లో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, అందుకు ఎలాంటి చికిత్సలు చేయించాలి, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు నేరుగా శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, లేదా 2968990, ఎస్టీడీ కోడ్ 08554. పిల్లల సంవత్సరం పొడవున వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. కొన్ని వ్యాధులు నిర్దిష్ట కాలాల్లో ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పుల కారణంగా కూడా పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు. పిల్లల్లో సాధారణంగా వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులేవి, వాటి లక్షణాలు, అందుకు ఎలాంటి చికిత్సలు చేయించాలి, మన శ్రోతల సందేహాలకు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు సమాధానాలు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి హరిప్రసాద్ గారు.
2: నమస్కారం సార్.
1: మరి శ్రోతలు తమ సందేహాలకు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, లేదా 2968990, ఎస్టీడీ కోడ్ 08554. డాక్టర్ గారు, సాధారణంగా ఈ సీజనల్ వ్యాధులు పిల్లలకు ఏవి ఎక్కువగా ప్రబలుతుంటాయంటారు?
2: సో పిల్లలకు సాధారణంగా జలుబు, దగ్గు, పడిశము, వామిటింగ్స్, మోషన్స్ ఇవి చాలా సాధారణంగా వచ్చేటివి. అంటే ఫీవర్ కామన్గా ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మెబేలో మనకు వస్తాయి కాబట్టి పిల్లలు వాటి పట్ల నివారణ తీసుకోగలిగితే, పిల్లలను మనం నివారించగలిగితే సాధ్యమైనంత వరకు మనం ఈ జబ్బుల నుంచి బయటపడవచ్చు అన్నమాట. సాధారణంగా వచ్చే దగ్గు పడిశం అంటే వైరస్ నుంచి వస్తుంది. సో స్కూల్కి వెళ్ళే సీజన్ ఇప్పుడు. సో స్కూల్కి వెళ్తే ఇంతసేపు ఆటల్లో ఉండింటారు. సో స్కూల్కి వెళ్తే రకరకాల పిల్లలతో ఎక్స్పోజ్ అవుతారు. అందువల్ల అక్కడ దగ్గు జలుబు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. న్యూమోనియాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాటిలో కామన్గా.
1: ఎందుకంటే ఒక్క నిమిషం శ్రోతలు కాల్ తీసుకుని. హలో
3: సార్.
1: హలో, నమస్కారం అండి.
3: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్. మరి మీ డౌట్ డైరెక్ట్గా సార్తో అడగండి.

0: సరే సార్
1: చెప్పండి
0: సార్. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్
0: సార్. నేను అనంతపూర్ ఆడిట్ ఆఫీస్ నుంచి చేస్తున్నాను సార్. ఆఫీస్ కాడ నుంచి.
1: వెరీ గుడ్.
0: జబ్బార్ సార్ నా పేరు. సార్ నా మనవాడు ఉన్నాడు సార్, 7 8 8 ఏళ్ళు ఇప్పుడు.
1: ఓకే.
0: ఉన్నాడు. ఆయన ఎండాకాలం ఏమి ఉండదు సార్, తుమ్ములు అవి. ఈ చలికాలం వస్తే సార్ 2-3 తుమ్ములు తుమ్ముతారు సార్.
1: పొద్దున సాయంత్రం
0: ఒక్కోసారి అట్లా అలర్జీ అవుతారు సార్.
1: ఓకే.
0: మామూలు ఎండాకాలం 3 నెలలు బాగుంటారు సార్. ఈ వర్షము అది ఇది మనకు సేమ్ అయినప్పుడు తుమ్ములు వస్తాయి సార్. అది ఎందుకు వాతావరణం ఏం సార్, అది కనుక్కుందామని మీకు సార్.
1: ఇది అలర్జీ క్రైనైటిస్ అంటాం. అలర్జీ క్రైనైటిస్ అంటే అలర్జీ వల్ల వస్తూ ఉంటుంది. అందువల్ల పిల్లలను చలికాలం చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం మరి ఎక్కువగా చల్లబడినప్పుడు, వర్షాలు పడే సీజన్లో సడన్గా రాత్రి దగ్గు పడిశం ఎక్కువైపోవడం, ముఖ్యంగా పడిశం ఎక్కువైపోవడం, ఒక్కోసారి ఆస్తమా అటాక్ అవ్వడం, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో ఆయాసం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల అవునా, అదే అందువల్ల డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన నివారణ మందులు తీసేసుకుంటే మనకు ముందుగా అది వచ్చేకముందే టాబ్లెట్స్ వేసుకున్నాం, సిరప్లు వేసేసుకున్నాం అంటే పిల్లోడు సేఫ్ అవుతాడు, పిల్లోడు సేఫ్ అవుతాడు. సో ఇట్లాంటివన్నీ కూడా మందులతో నివారించుకోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ కట్టి ఉంచడం, పిల్లల్ని ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల నివారించవచ్చు. ఫోర్త్ క్లాసా? మెల్లగా సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అలర్జీకి కాంపోనెంట్ తగ్గుతూ వస్తుంది, కాబట్టి భయపడాల్సిన పని లేదు. సో మీకు అది స్టార్ట్ అయ్యే ముందే ఒకసారి డాక్టర్ని సంప్రదించి సరైన మెడికేషన్ తీసుకోండి. ఓకే ఓకే రైట్
2: ఓకే ఓకేనండి జబ్బార్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అడిగినట్టు మామూలుగా చిన్నపిల్లలకు చల్లటి పదార్థాలు వద్దు అంటే మొండికెడుతుంది.
1: అవును,
2: ఖచ్చితంగా చల్లటి.
1: వాళ్ళకి ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది, అంటే టాన్సిల్స్, అడినాయిడ్స్ అండ్ సర్వైకల్ లింఫాటిక్ నోడ్స్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే మనం తట్టుకోగలం కానీ వాళ్ళు కొద్దిగా తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా అది సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళను ఆ ప్రమాదాల నుంచి నివారించడానికి అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అందువల్ల టాన్సిలైటిస్ కామన్గా వస్తూ ఉంటుంది, అడినాయిడ్స్ కూడా కామన్గా వస్తూ ఉంటాయి.
2: అంటే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇది తగ్గుతుంది అన్నారు కదా?
1: అంటే సిస్టమ్ మెచ్యూర్ అయ్యే కొద్దీ లింఫాటిక్ సిస్టమ్ వరకు తగ్గుతూ వస్తుంది స్లోగా. అందువల్ల పిల్లలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇట్లాంటివి.
2: అంటే ఏ వయసు నుంచి అంటారు ముఖ్యంగా?
1: మామూలు చిన్నపిల్లలు అంటే దాదాపు 1-2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇది ఎక్కువగా. అంటే ఆ టైంలో వీళ్ళు కూడా ఎక్స్పోజ్ అవ్వడం మొదలవుతుంది, వాళ్ళ దగ్గరికి పోవడం, వీళ్ళ దగ్గరికి పోవడం, వాళ్ళ పడిశం దగ్గర తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అదంతా ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది సో గొంతులో, అందువల్ల అది యాక్టివేట్ అవుతుంది. అందువల్ల వెంటనే పడిశం దగ్గులాగా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట.
2: మరి డాక్టర్ గారు, మరి వీటికంటే మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ వైరల్ జ్వరాలు అంటారు.
1: అవును.
2: అంటే దోమకాటు కానివ్వండి,
1: దోమకాట ఎక్కువ దోమకాటు
2: దోమకాటు, మరి వాటిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పిల్లలకు తల్లిదండ్రులు?
1: ముందు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఒక్కసారి బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత దాని కోర్స్ ఎలా ఉంటుంది అనేది నిర్ణయించడం కూడా చాలా కష్టం. చాలాసార్లు సాధారణమైన జ్వరంలాగా వచ్చి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు తలనొప్పి, కాళ్ళనొప్పులు, డీహైడ్రేషన్లోకి వెళ్తుంది. ఇంకొన్నిసార్లు రక్త కణాలు పడిపోవడం, అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, సీరియస్ కండిషన్ లేకపోవడం, షాక్ షాక్లోకి వెళ్ళడం, తద్వారా ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా తయారవుతుంది. సో ఒక్కోసారి అదే వైరస్ తలకెక్కే అవకాశాలు కూడా ఉంటాయి. సో హెర్పెస్ ఇట్లాంటివి అయితే ఓరల్ కాంటాక్ట్తో వస్తాయి, చేతుల కాంటాక్ట్స్తో వస్తాయి. అదే డెంగ్యూ ఇట్లాంటివి, చికెన్ గునియా ఇట్లాంటివన్నీ కూడా పోయా దోమకాటు ద్వారా వస్తాయి. అందువల్ల దోమలు కుట్టకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమైన పని.
2: అంటే మామూలుగా ఇవి దోమలు అంటుంటాం, చాలా చాలామంది ఏమంటారు అంటే నైట్ టైం కుట్టేయటం లేదా ఉదయం అంటుంటారు, అది అది ఏ విధంగా అంటారు?
1: ఏడీస్ మస్కిటోస్ డే టైం కుడతాయి. ఈ డెంగ్యూకి సంబంధించిన దోమలు డే టైం కుట్టేటివి ఉంటాయి. సో అనాఫిలస్, క్యూలెక్స్ ఇట్లాంటివి అయితే నైట్ టైం కుట్టేటివి. ఇప్పుడు వాటికి కూడా ట్రెండ్ మారింది, అందువల్ల డే టైం కుడుతుంటాయి అనమాట. అంటే పిల్లలు స్కూల్, మా ఇంట్లో దోమలు లేవంటుంటారు, బట్ స్కూల్కి వెళ్తే స్కూల్లో హైజీన్ ఎలా ఉందో తెలియదు.
2: ఎస్.
1: సో స్కూల్లో ఒకే స్కూల్లో పిల్లలు సడన్గా ఫీవర్లకు స్టార్లో ఉన్నారు, ఒక 5-6 మంది పిల్లలు చూస్తే. సో అక్కడ ఉన్న హైజీనిక్ కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏడీస్ మస్కిటో అంటుంది దానికి.
2: కాబట్టి ఇంటిలో కానివ్వండి లేదా వాళ్ళు
1: వాతావరణం చాలా జాగ్రత్త చూసుకోవాలి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
2: ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా వాటికి ఇదైతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదంట. అలాగే చాలామంది పిల్లలు కొద్దిగా మొండిగేస్తుంటారు, ఈ జీర్ణకోశ సమస్యలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు, అంటే అది దానికి ఎందుకు కారణం అంటారు?
1: ఏం లేదు, ట్రెండింగ్ చేంజ్ అయింది.

0: సో మన పిల్లప్పుడు ఇట్లాంటి ఫుడ్ అస్సలు లేదు, జంక్ ఫుడ్ అనేది అస్సలు లేదు. సో మనం చాలా శుభ్రమైన ఆహారం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి బయట రెస్టారెంట్స్ పెరిగిపోయినాయి, ఫాస్ట్ ఫుడ్స్ పెరిగిపోయినాయి, ప్యాకెట్ ఫుడ్ విపరీతంగా పెరిగింది. సో ఆ ప్యాకెట్ ఫుడ్లో కన్జర్వేటివ్స్ ఇస్తారు, అంటే నిల్వ ఉండడానికి కావాల్సిన పదార్థాలు ఇస్తారు. వాటి వల్ల పిల్లల జీర్ణ కోసం చాలా సున్నితంగా చాలా సూక్ష్మంగా ఉంటుంది. సో వాళ్ళకి కుర్కురేనే ఇష్టం, లేసే ఇష్టం. సో అవి తింటూనే ఏమవుతుందంటే ఆ మసాలాకి ఆ కన్జర్వేటివ్స్ దెబ్బకి కడుపు ఒక రకమైన పెయిన్ లెక్ తీసుకెళ్తుంది. సో చాలామంది పిల్లలు మన దగ్గర తీసుకొస్తుంటారు. సో వాడు తినడు కడుపు నొప్పి, తినడు కడుపు నొప్పి. ఆ తినకపోవడం ఎందుకంటే ఆ కెమికల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆ లేస్ ఇట్లాంటివన్నీ తిన్నప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు సిస్టమ్ దానికి ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతుంది.
1: ఓకే.
0: అందువల్ల అనవసరమైన ఫుడ్, జంక్ ఫుడ్ మానేసి ఇంట్లోనే కావాల్సిన పదార్థాలు తీసుకోవడం. ఈ మధ్య ఇంకా మేము కొత్తగా చూస్తున్నది ఏంటంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొస్తున్న పిల్లలకి దగ్గు వామిటింగ్స్, మోషన్స్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతున్నాయి. సాధారణ ఫంక్షన్కి వెళ్ళొచ్చు ఉంటారు, బట్ అక్కడ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు కావచ్చు, హైజీన్ కావచ్చు, అక్కడ వాడే వాటర్ కావచ్చు, ఈ రెండింటి వల్ల, అక్కడ క్యాటరింగ్ వల్ల ఫుడ్ అండ్ అక్కడ వాడే వాటర్, వాటి వల్ల వామిటింగ్స్, మోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ నిన్న ఒక్కరోజు దగ్గర 9 కేసులు 10 కేసులు చూశాను.
1: ఓకే.
0: ఒక్కరోజుకే?
1: ఒక్కరోజులో. అది ఎందుకంటే ఇప్పుడు పాఠశాలకి వెళ్ళినప్పుడు అక్కడ బాగా అందంగా రకరకాల కవర్స్ తీసింటారు, వాళ్ళకి ఏమైందంటే ఆ కలర్స్ తొందరగా అట్రాక్ట్
0: అవుతారు.
1: కాబట్టి దీనివల్ల కూడా వాళ్ళు ఇంట్లో ఎంత కంట్రోల్ చేసినా కూడా బయటకు వెళ్ళినప్పుడు
0: ఉంటుంది.
1: మరి అలాగే ఇంటి పరంగా ఎలాంటి ఫుడ్ పిల్లలకు మంచిది అంటారు?
0: సాధ్యమైనంత వరకు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం, కారం అవాయిడ్ చేయడం, చేతులు కళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పిల్లలకు తినిపించడం. సో సాధారణంగా అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇట్లాంటి వాళ్ళకి అప్పట్లో హైజీన్ పెద్దగా లేదనమాట. సో చేతులు కడుక్కోవడం అనేది లేదు. సో డాక్టర్స్కి ఒక ఇది ఉంటుంది అనమాట. సో 99% మా ద్వారా వచ్చే కంటామినేషన్ ప్రివెంట్ చేయాలంటే జస్ట్ చేతులు కడుక్కొని ప్రతి పేషెంట్ టచ్ చేయని అంటాం.
1: ఓకే.
0: సో తద్వారా ఎంతో ఇది వైరస్ స్ప్రెడ్ అవ్వడం, బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం తగ్గిపోతుంది.
1: అవునండి.
0: సో అందువల్ల పిల్లలకి ఇంట్లో జాగ్రత్తతో కూడిన ఫుడ్, చేతులు శుభ్రంగా కడుక్కొని పిల్లలు తినిపించడం, ఒకసారి వాడిన పాలు పక్కకు పడేసి కొత్త పాలు తీసుకోవడం, ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు మిగిలిపోతాయని చెప్పి మళ్ళీ అవే డబ్బా తాపుతుంటారు. సో పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత, 45 మినిట్స్ తర్వాత మళ్ళీ పాలు తాపుతుంటారు. సో ఆ లోపల బ్యాక్టీరియా దాంట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ మీడియంలో ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కాబట్టి పిల్లాడికి ఫుడ్ ఇస్తేనే వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువగా అవుతుంటాయి.
1: కాబట్టి ఎప్పటికీ నిల్వ ఉంచండేది లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా, ఎందుకంటే పిల్లలు కాబట్టి
0: వేస్ట్ అవుతుందేమో అని భయం.
1: వేస్ట్ కాకుండా
0: దాని ద్వారా టైం వేస్ట్ అవుతుంది,
1: టైం
0: ఇన్ఫెక్ట్ అయితే కుటుంబం అంతా బాధపడతారు.
1: అంతే కదండి, పిల్లలు,
0: అమ్మమ్మలు, నానమ్మలు, మేనమామలు, తల్లిదండ్రులు, అందరూ వాళ్ళ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా వాని కోసమే ఇడుతూ ఉంటారు రోజంతా. అది పెద్ద టైం వేస్ట్.
1: అంటే మీరు అంటున్నట్టు ఒకప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబాల్లో మనం వీళ్ళందరినీ చూసాం.
0: అవును.
1: కానీ ఇప్పుడు అట్లా లేదు కదండి, అసలుకు ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్.
0: అఫ్కోర్స్, మనం బతికిన రోజులే గుర్తు చేసుకొని చెప్తున్నాను. మా ఇంట్లో దాదాపు 16 మంది ఉండేవాళ్ళు, మా చిన్నాన్న, మా పిన్నమ్మ,
1: అవునండి,
0: మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిపి 16 మంది వర్కర్స్ అందరూ కలిపి.
1: కాబట్టి అప్పుడు పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, టైం కూడా చాలా ఇంపార్టెంట్.
0: టైం చాలా ఇంపార్టెంట్.
1: అంటే ఎప్పుడు పడితే
0: రోజుకు 3 సార్లు ఇవ్వమంటాం మామూలు సాలిడ్ ఫుడ్ అయితే. పాలు అయితే 4 గంటలకు ఒకసారి తాగుతా పిల్లలు.
1: ఓకే. ఆ విధంగా మరి అంతేకాకుండా ఈ చిన్నపిల్లలు ఎక్కువగా ఈ శ్వాసకోశ అంటే ఊపిరాడక ఇబ్బందులు పడ, అది ఎందుకు జరుగుతుందంటారు? చిన్న
0: అలర్జీ సార్, ఏమంటే సిస్టమ్ ప్రొటెక్షన్ మితిమీరిపోయి అలర్జీ లాగా తిరుగుతుంది అనమాట. హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అంటాం. హైపర్ సెన్సిటివ్ టీసెల్ యాక్టివిటీ అంటాం, దాంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ టీసెల్ యాక్టివిటీ. వాటి వల్ల ఏమవుతుందంటే, నార్మల్గా మీరు నాతో ఒక మాట అంటే సరే ఆలోచించి మాట్లాడచ్చు, అట్లా కాకుండా హైపర్ సెన్సిటివ్ మీరు ఒక్క మాట అంటూనే నేను విపరీతంగా గోడకేసి కొట్టుకోవడం, తలకి బాదుకోవడం, ఇట్లాంటి రియాక్షన్స్, అట్లా బాడీలో సిస్టంలో ఇమ్యూనిటీ కూడా అట్లాగే ఉంటుంది అనమాట.
1: ఓకే.
0: సో హైపర్ సెన్సిటివిటీ టైప్ 4 ఇమ్యూనిటీ రియాక్షన్ ఉంటుంది. దీనివల్ల పిల్లలకి ఎక్కువగా అలర్జీలు స్టార్ట్ అవుతాయన్నమాట. సో ముఖ్యంగా సాధారణంగా అంతకుముందు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు అలర్జీ కాంపోనెంట్స్ పెరుగుతున్నాయి. ఇన్ఫెక్షన్ తగ్గింది బాగా.
1: ఓకే.
0: అవేర్నెస్ వల్ల. సో ఇంకొక దానికి ఒక సిస్టమ్ కుప్పని ఉండాలి కదా, అందువల్ల ఇన్ఫ్లమేషన్ రియాక్షన్స్ ఎక్కువ, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే పిల్లలు.
1: ఓకే.
0: సో వీళ్ళు ఇక్కడికి వస్తున్న ఫస్ట్ పాపం వాళ్ళకు స్కిన్ అంతా వాసిపోతూ ఉంటుంది, నవ్వులు వచ్చేస్తూ ఉంటాయి.
1: ఓకే. అక్కడ క్లైమేట్ కండిషన్,
0: క్లైమేట్ అక్కడ సాదా, అక్కడ ఏమి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఫ్రెష్గా పెరిగింటారు. ఇండియాకి వస్తున్న మొత్తం ఇన్ఫెక్షనే, అందువల్ల వాళ్ళకి నవ్వులు వచ్చేస్తాయి ఇమీడియట్గా అట్లా.
1: కాబట్టి అలాంటి వాటి రాకోకుండా జాగ్రత్తగా
0: ముందే జాగ్రత్తగా అంటే ఫస్ట్ అవాయిడ్ చేయడం, రెండు నివారణ, మూడో లెవెల్ ట్రీట్మెంట్.
1: ఇవన్నీ న్యూమోనియా కూడా అలాగే.
0: న్యూమోనియా అంటే అది ఎప్పుడు ఎక్కడ వస్తుంది అనేది అంచనా వేయలేము. ఒకటి వైరస్ యాక్టివిటీ, రెండు బాడీ కండిషన్.
1: ఓకే.
0: సో

0: మన బాడీ పిల్లడి బాడీ కండిషన్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఒకసారి న్యూమోనియా నిద్రించడంలో అది ఎక్కువ ఫైట్ చేస్తుంది, అప్పుడు కూడా న్యూమోనియా అటాక్ అయ్యే అవకాశం ఉంది.
1: అంటే ఇప్పుడు ఎప్పటికీ పిల్లలు చాలా శుభ్రంగా ఉండాలి అని, అంటే స్నానం చేయడం కానివ్వండి లేదా వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి, ప్రతి ఒక్కటి
0: వాళ్ళు వాడే వస్తువులు
1: వస్తువులన్నీ
0: బొమ్మలు బుక్కులన్నీ కూడా నువ్వు శుభ్రంగా నీట్గా పెట్టుకోవడం చాలా చాలా అవసరం.
1: ఓకే. హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్కారం అమ్మా, మీ పేరు?
2: నా పేరు ఇమాందీ సార్, మాది పెద్దవాడుగూరు బీసీ కాలేజ్.
1: అమ్మా అమ్మా అడగండి అమ్మా, డాక్టర్ గారు మీ డౌట్ ఏదో.
2: నమస్తే సార్.
0: నమస్తే అమ్మా.
2: సార్ మా పాపకి ఇప్పుడు 13 నెలలు సార్. పాప ఏదన్నా కానీ పాలు తాగినా తిన్న వెంటనే మోషన్ చేస్తుంటారు సార్. అది డైలీ ఒక 4-5 టైమ్స్ అవుతుంటారు సార్. అదేం కాదా సార్?
0: నీళ్ళకి అవుతుందా బగ్గబంగ్ అవుతుందమ్మా?
2: నీళ్ళు నీళ్ళు ఏం కాదు సార్, కొద్దిగా బంక బంక మాదిరే ఉంటుంది.
0: అయితే ఇన్ఫెక్ట్ అయిందమ్మా, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయింది. అందువల్ల దానికి డాక్టర్ని సంబంధించి సరైన మెడికేషన్ తీసుకోవడం చాలా అవసరం. మోషన్లో బ్లడ్ ఏమైనా పడుతుందా? లేదు. ఏడుస్తుందా పాప? మోషన్ పైపు ఉంది, మోషన్ పైపు ఉంది. ఏడుస్తుందా పాప ఏమైనా ఎక్కువ? అదే అదే, అందువల్ల ఇన్ఫెక్ట్ ఏంటది కావాల్సిన మెడికేషన్.
2: ఏమన్నా శనగి విత్తనాలు అలాంటివి కూడా అట్లే ఎట్లా తినింటే అట్లే వస్తుంది,
0: డైజెషన్ కావడం లేదు.
2: అవును
0: సార్. దానికి సరైన మందులు తీసుకోవడం చాలా అవసరము. మళ్ళీ మళ్ళీ అది కడుపు నొప్పికి అట్లా ఎట్లా తిరుక్కుంటుందమ్మా, ముందే కలవండి డాక్టర్ని ఒకసారి వచ్చి.
2: ఓకే సార్. 2 టైమ్స్ అయితే ఏం కాదా సార్? డైలీ
0: 2-3 టైమ్స్ పిల్లల్లో కామన్. కాకపోతే తిన్న వెంటనే మోషన్ పోవడం అనేది కామన్గా ఉంటుంది చిన్నపిల్లల్లో. 1 ఇయర్కి వచ్చేసరికి తగ్గిపోవాలి. అది
2: 1 ఇయర్ దాటింది సార్, 1 నెల జరిగింది.
0: అదే పోయిన నెల కేక్ కూడా కట్ చేసింటావు, కేక్ తినిపించినాక ఇది స్టార్ట్ అయింటది. ఎందుకంటే కేక్ అనేది ఎగ్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళు ఎన్ని రోజులు స్టోరేజ్ పెట్టింటారో తెలియదు. ఆ కేక్ తీసుకొచ్చి మన పిల్లలకు ప్రేమగా తినిపిస్తాము.
2: దాంతో
0: ఓకే ఓకే. అందువల్ల డాక్టర్ని కలిసి అంటే బంక పడుతుంది అంటున్నావు కదా, నార్మల్ మోషన్ 3-4 సార్లు అయినా ఓకే, కానీ బంక కొద్దిగా పెరుగన్నం అట్లాంటివి పెంచమ్మా, కారం తగ్గించి పెరుగన్నం పెంచి చూడండి, ఫ్రూట్స్ పెంచండి, వెజిటబుల్స్ పెంచండి, చూద్దాం.
2: ఇది పెరుగన్నము డైలీ పెట్టద్దు అంటారు సార్? ఇది అట్టి పండు
0: లేదు తినిపించచ్చమ్మా, ఎవరు చెప్పినారు పెరుగన్నం తినిపించద్దని?
2: పెరుగన్నం తింటే పప్పులో కట్టు ఏమి కూడా కారం అస్సలు తినరు పిల్లలు, అదే అలవాటు అయిపోతుంది అని అంటారు.
0: పెరుగు మంచి ప్రోబయాటిక్ అమ్మా, తినిపించడం బెటర్. మజ్జి మజ్జిగ పెరుగు ఇట్లాంటి ప్రోబయాటిక్ కదా, తినిపించడం బెటర్.
1: ఓకే
0: అమ్మా, వెల్కమ్ వెల్కమ్.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈమె ఇమాంబీ అడిగినట్టు అంటే పిల్లలకు బేదులు రకరకాలు అన్నారు కదా, అంటే నీళ్లగా లేదా బంకగా, అది అంటే ఎందుకు అలా జరుగుతుందంటారు? బాడీ
0: అంటే ఒక్కో లెవెల్లో ఒక్కో ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో స్టమక్లో అయితే అప్సెట్ అవుతుంది, వామిటింగ్స్ అయిపోతాయి. అదే జుజనము అంటే చిన్నపేగు, హైలియం లెవెల్కి వెళ్ళేసరికి చిన్నపేగు, అక్కడ మొదలైతే ఎక్కువగా వాటర్ కొట్టేస్తూ ఉంటుంది.
1: ఓకే.
0: అదే పెద్ద పేగులకు ఎంటేసరికి బంక బంక ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అక్కడ బ్లడ్ అల్సర్స్ ఏమైనా ఫామ్ అయితే బ్లడ్ పడుతూ ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజువల్గా అమీబియాసిస్ ఇట్లాంటి వాటిలో పెద్ద పేగ ఇన్ఫెక్ట్ అవుతుంది. అదే ఎంట్రైటిస్ అట్లాంటి వాటిలో చిన్నపేగ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంటుంది. కలరా ఇట్లాంటి వాటిలో ఈ చిన్నపేగ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది. అందువల్ల చిన్నపేగ ఇన్ఫెక్ట్ అయితే ఎక్కువ ఏంటంటే వాటర్ కొట్టేస్తూ ఉంటుంది. పెద్ద పేగకి వచ్చేసరికి బంక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, బ్లడ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది.
1: అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు బర్త్డే కేక్ అన్నారు కదా, అది అంటే చాలామందికి ఏమంటే చిన్నపిల్లలకు ఏదో తీయగా ఉంటుంది, వాళ్ళకి
0: చాలా రుచిగా అనిపిస్తుంది, రుచిగాను కొద్దిగా ఫ్యాన్సీగాను కలర్ఫుల్గా. కాకపోతే అక్కడ ఎగ్ వాడతారు.
1: ఓకే.
0: ఇక కేక్ ఎన్ని రోజులు స్టోరేజ్ పెట్టారో తెలియదు మనకి. సో ఓకే, స్టోరేజ్ పెట్టిన అందువల్ల ఏమవుతుంది అంటే ఎగ్ దానిపైన వచ్చేస్తుంది, ప్లస్ ఇన్ఫెక్ట్ అవుతుంది ఇది. సో దాన్ని ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఎట్లా చేసినా
1: తొందరగా
0: దానివల్ల ఇన్ఫెక్షన్స్ కామన్గా నేను చాలా కేసులు చూస్తూ ఉంటాను.
1: ఓకే.
0: నిన్న కేక్ తిన్నా అంటూ అంటారు, ఈరోజు మోషన్తో వచ్చేసింటారు, కామన్. అది
1: మీరు చాలా తొందరగా గమనించగల తెలుసు
0: కావును
1: పిల్లల్లో.
0: నేను చాలా కామన్గా అడుగుతుంటా, బయట ఎక్కడికైనా పోయించినా అంటే ఎక్కడ పోలేదు సార్ అంటాడు, బయట ఇడ్లీ తిన్నా అంటే నిన్ననే పొద్దున్నే హోటల్లో ఇడ్లీ తెచ్చి తినిపించిన అంటారు. సో వేడి ఇడ్లీ అయితే పర్వాలేదు.
1: ఓకే,
0: ముందు ఒక 2-3 గంటలు ఇడ్లీ, తర్వాత వీళ్ళు చేతులు కడుక్కోకుండా ఇస్తే చాలు, చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. చట్నీతో ఇన్ఫెక్షన్ వస్తుంది.
1: చట్నీ అంటే మీరు అన్నట్టు పెరుగన్నం అనేది చాలా మంచిది.
0: యాక్చువల్గా ఇంట్లో చేసుకున్న పెరుగన్నం అయితే చాలా మంచిది. బయట మంచి

0: బయట పెరుగు కాదు, ఇంట్లో చేసుకున్న పెరుగు మంచిది, మంచి ప్రోబయాటిక్ యాక్చువల్గా. అది యాక్చువల్గా గట్లో బ్యాక్టీరియా బ్యాలెన్స్ చేస్తుంది అది.
1: అంటే పిల్లలకి అమ్మ చేతి వంట అన్నది చాలా ఆరోగ్యం,
0: అమ్మ చేతి గోరుముద్దలు చాలా మంచిది,
1: చాలా మంచిది,
0: చాలా మంచిది.
1: కానీ ఇప్పుడు వాటికంటే కూడా ఈ దీనిలో
0: ప్యాకెట్ ఫుడ్ వాళ్ళు ఇష్టపడుతున్నారు,
1: వాళ్ళు ఇష్టపడుతున్నారు.
0: అవును,
1: అలాగే పిల్లలు ఏవంటే అవి తినడం వల్ల కొంతమంది చిన్నపిల్లల్లోనే ఈ ఊబకాయం అంటాం.
0: అవును,
1: అంటే వాళ్ళు అనవసరంగా
0: లావు అయిపోవడం. అదేంటంటే హై క్యాలరీ వచ్చేస్తుంది సార్, చాలా క్యాలరీ వచ్చేస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంత ఆకుకూరలు, ఇంత దోసకాయ ఇదంతా తీసుకుంటే దాదాపు 300-400 క్యాలరీస్ వస్తుంటే జస్ట్ ఒక శాండ్విచ్తో
1: ఓకే
0: 600 క్యాలరీస్ వచ్చేస్తుంది.
1: శాండ్విచ్,
0: ఒక శాండ్విచ్ లేదా ఒక పిజ్జా పీస్, ఒక పిజ్జా పీస్ దాదాపు 450 క్యాలరీస్ వస్తుంది
1: చూడండి. ఓకే,
0: సో ఈ హైలీ కార్బోహైడ్రేట్ డైట్, ఇది హై కార్బోహైడ్రేట్ డైట్ అంటుందండి. మైదా ఈ బన్ను, బ్రెడ్ శాండ్విచెస్ ఇట్లాంటివన్నీ కూడా హై క్యాలరీ డైట్. పిల్లలకి ఎక్కువగా అదే ఇస్తున్నాం, ఈ కుర్కురే, లేసు, ఇవన్నీ కూడా ఆయిల్ ప్లస్ పొటాటో, రెండు కార్బోహైడ్రేట్ ప్లస్ ఆయిల్. సో క్యాలరీస్ పెరిగిపోయింది ఇక్కడ తీసుకోవడం. క్యాలరీస్ బ్యాలెన్స్డ్ కంటే ఇప్పుడు శరీరానికి పిల్లలకు కావాల్సింది 1400-1800 అనుకుందాం. వాళ్ళు పర్ డే 2400-3000 తింటున్నారు.
1: ఓకే,
0: దానివల్ల క్యాలరీ కౌంట్ పెరిగిపోతుంది. సో దాంతో బాడీలోకి అనవసరమైన ఫుడ్ ఎనర్జీ వచ్చేసింది. దాంతోపాటు అనవసరంగా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఈ పిజ్జాలు ఇట్లా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయో ఆటోమేటిక్ ఇన్సులిన్ లెవెల్ రైజ్ అవుతుంది.
1: ఓకే,
0: ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ రైజ్ అవుతుందో బాడీలో స్టోరేజ్ పెరిగిపోతుంది. ఒక దశకు వచ్చేసిన తర్వాత ఇంకా స్టోరేజ్ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ లేక టైప్ 2 డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది.
1: అంటే ఇప్పుడు చాలామంది తల్లులు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు స్కూల్కి బయలుదేరుతుందని వాళ్ళకి ఏదో ఆ స్నాక్స్ అని జస్ట్ బిస్కెట్స్ కానీ లేదా
0: బిస్కెట్స్ పెడతారు ఎక్కువగా. బిస్కెట్ ఈజ్ హైలీ కార్బోహైడ్రేట్.
1: మళ్ళీ అవన్నీ కూడా ఇవ్వడం
0: తగ్గించి ప్రోటీన్ స్నాక్స్ దొరుకుతాయి లేదా వీళ్ళే తయారు చేయొచ్చు. అంటే ఉద్దిబేలతోనూ, పెసరబేలతోనూ ఇట్లాంటివి తీసుకొని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వచ్చేసినాయి. సో ఆయిల్ తక్కువగా ఉంటూ వాటితో స్నాక్స్ చేసి పంపించడం బెటర్. కట్లెట్ మంచి వెజిటబుల్స్ అనేసి కట్లెట్స్ వచ్చేసి పంపించవచ్చు. సో మంచి మినప్పప్పు, బాదం పప్పు ఇట్లాంటివి నీట్గా ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేసి నూనె లేకుండా రోస్ట్ చేసి పెట్టచ్చు. ఇట్లాంటివన్నీ కూడా బెటర్ అన్నమాట. కార్బోహైడ్రేట్ లెవెల్ పెరిగే కొద్దీ ఒబెసిటీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మనం పిల్లప్పుడు 9 ఏళ్ళ పిల్లల్ని ఇంత ఇంత చూసింటాం.
1: ఎస్,
0: ఇప్పుడు ఇంత ఉంటాడు వాడు 55-60 కేజీస్ ఉంటాడు వాడు. ఎస్, ఎందుకంటే హీ టేక్స్ అరౌండ్ 1 పిజ్జా పర్ డే. లేదా బయట పోయి ఏదో ఒకటి బిర్యానీ తింటాడు. ఒక బిర్యానీ తింటే దాదాపు 6000 క్యాలరీస్, 5000 క్యాలరీస్ వస్తుంది.
1: ఒక నిమిషం శ్రోత. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే,
1: నమస్కారం. చెప్పమ్మా, సార్తో అడగండి డైరెక్ట్.
2: సార్, మా మనవడు 3 ఇయర్స్, కాకపోతే పాలు పట్టాలా వద్దా, పాలు వద్దు వద్దు అంటున్నారు ఈ మధ్య, అది ఎంతవరకు నిజం సార్?
0: అంటే పాలు తగ్గించి పెరుగు సైడ్ ఎక్కువగా షిఫ్ట్ అవుతున్నారు ఈ మధ్య. తినిపించచ్చమ్మా, ఏం కాదు. అంటే వాళ్ళకి మామూలుగా అలవాటు ఉంటుంది, 4-5 ఇయర్స్ అట్లా పాలు తాపుతా ఉంటారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఈ మధ్య పాలు తగ్గించేసి గట్ బ్యాక్టీరియా, అంటే పెద్ద పేగులు ఉన్న బ్యాక్టీరియాకు పాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి పాలు తగ్గించేసి పెరుగు పెంచండి, ప్రోబయాటిక్ ఫుడ్ పెంచండి, రైస్ పెంచండి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారన్నమాట. సో కామన్గా అలవాటు ఉంటుంది వాడికి, అది ఇచ్చిపెడితే సైకలాజికల్గా వాడు అదే కోరుకుంటూ ఉంటాడు పిల్లడు కాబట్టి. స్లోగా వీనింగ్ చేసి తగ్గించుకోవచ్చు. కానీ తాగుతా ఉంటే ఓకే.
2: మామూలు
0: వాడు 250 ml పర్ ఒక్కొక్క పూటకి 250 ml అట్లా తాగొచ్చాము కదా. ఇంకా లేదంటే 100 ml, 150 ml, అదే వాడు ఎంత తాగుతున్నాడు అనేది వాడి ఇష్టం మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది కొద్దిగా తాగుతూనే పక్కకు తోసేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా ఎక్కువ కావాలని చెప్తారు. కానీ ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ తగ్గిపోతుంది, శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు తగ్గిపోతాయి. సో పాలు ఎక్కువ కంటే ఫుడ్ ఎక్కువ పెంచాలి, దాంట్లో కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పెంచాలి. ఈ ఎగ్ పెట్టడము, వెజిటబుల్స్ కలిపి పెట్టడము, సూప్ స్థాపించడము, ఇట్లాంటివి చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు పెరుగుతాయి. ఒట్టి పాలతో ఏమీ రాదు, వాళ్ళు బలహీన పడిపోతూ వస్తారు.
2: లేవగానే పాలు పట్టడం మంచిదా కాదా?
0: అంటే అలవాటు ఏంటిదమ్మా, తాగుతారు యాక్చువల్గా. తాపించండి, ఏం కాదులేండి, అదేమి ఇబ్బంది ఏం లేదు. అదే తాపించచ్చమ్మా.
2: ఒక డాక్టర్ ఏమో వద్దు వద్దు అంటున్నారు.
0: యాక్చువల్గా వద్దంటున్నాం మేము కూడా, అదే చెప్తున్నాను. సో వాడు పొద్దున్న లేస్తేనే ఏదైనా మంచి పోషక పదార్థాలను ఫుడ్ పెట్టమంటున్నాము, అట్లాంటివి పెట్టమంటాం. ఇడ్లీ కూడా డైరెక్ట్ రైస్ ఇడ్లీ కాకుండా కొద్దిగా రవ్వ ఇడ్లీ

0: లేదంటే ఇప్పుడు రాగితో ఇడ్లీ వస్తూ ఉంది, పెసర బేలతో ఇడ్లీ చేస్తున్నారు, ఇట్లాంటివి బాగా వస్తున్నాయి అన్నమాట, అవి పెట్టమంటున్నాం ఎక్కువ. అది
1: డాక్టర్ గారు ఇప్పుడు మీరు అడిగినట్టు ఈవెన్ ఇడ్లీ కూడా మామూలుగా మీరు రవ ఇడ్లీ లేకపోతే రాగి పిండితో రాగితో
0: బాగుంటుంది
1: అంటే అది మంచిది అంటారు.
0: అవును,
1: చాలామంది ఇడ్లీ అంటే ఇది ఎట్లా, దానికేమో ఆయిల్ ఉండదు, ఊరికి ఆవిరి మీద వేడి చేసింటారు కదా,
0: అంటే ఒట్టి కార్బోహైడ్రేట్, అది మెయిన్గా దాంట్లో మినపప్పు పెంచితే పర్వాలా.
1: ఓకే,
0: ఒకటి రైస్ ఐటమ్ ఎక్కువ ఉంటే అది.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: శుభోదయం అండి, అడగండి డాక్టర్ గారు మీ డౌట్.
2: నమస్తే.
0: నమస్తే
2: సార్. నా మనమరాలు 7th మంత్ రన్నింగ్, 9 kgs ఉంది, ఏమైనా ఓవర్ వెయిట్ సార్?
0: లేదు లేండి, కొద్దిగా ఈ కాలం పిల్లలు ఫుడ్ బాగుంది కాబట్టి కొద్ది వెయిట్ కనిపిస్తారు, అదేమి ఇబ్బంది ఏం లేదు. ఈ కాలం పిల్లలు బాగా తల్లి బాగా తింటుంటుంది, సో మిల్క్ బాగా పడతాయి, పిల్లలకు తొందరగా ఫుడ్ అలవాటు చేస్తాం. వీటన్నింటి వల్ల వాళ్ళు కూడా ఇమ్యూనిటీ అట్లా రోగాలు ఏమి రాకపోవడం వల్ల బరువు పెరుగుతున్నారు, ఎక్కువ బరువు కనిపిస్తుంది మధ్య. సో 9 kgs వరకు ఏమి ఇబ్బంది లేదు. 9 kgs అంటే హై పర్సంటైల్లో ఉందా పాప? మామూలుగా 7 kgs అంటే 7 మంత్స్ అంటే 6 kgs అలాగే ఉండాలి. 3 kgs పుట్టుంటే 7 to 7.5 మధ్య ఉండొచ్చు, 1 kg అటు ఇటు ఏం కాదండి. రైట్ అండి, రైట్ అండి.
1: అంటే ఇప్పుడు ఆ విధంగా పిల్లలకు కూడా ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటే ఉదయం పూట ఇడ్లీ తినరు అని, ఏదో వడ కానివ్వండి ఇలాంటివి కూడా ఇవ్వచ్చు అంటారు. అప్పుడప్పుడు
0: అప్పుడప్పుడు ఇవ్వచ్చు,
1: కానీ రెగ్యులర్గా ఇవ్వకోకుండా మంచిది.
0: వడ వడ అంటే బుద్ధి బెల్తో చేస్తున్నారు, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. వడతో కూడా సమస్య ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. దోశల్లో కూడా రకరకాల దోశలు వచ్చేస్తున్నాయి. సో పెసరట్ అంటాం, సో మామూలు పెసర దోశ కంటే పెసరట్ బెటర్.
1: హలో
3: సార్, నమస్తే.
0: నమస్తే అమ్మా,
1: అడగండి మీ డౌట్ డాక్టర్ గారు డైరెక్ట్గా.
3: ఇది లైవ్ ప్రోగ్రామ్ కదండి?
1: అవునండి.
3: ఇది చిన్నపిల్లల్లో 2.5-3 ఏళ్ళకే ఇది సెల్ ఫోన్ ప్రాబ్లం
0: చాలా ఎక్కువగా ఉంది సార్. ఇప్పుడు
3: మార్గం చెప్తారేమోనని.
0: మీ ఇంట్లో సెల్ ఫోన్ తీసేయండి ఫస్ట్, జియో కనెక్షన్ తీసేయండి. అంటే జియో ఇట్లాంటివి ఎక్కువైపోయిన తర్వాత ఫ్రీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇంటర్నెట్ యూసేజ్, పిల్లలకి ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ విపరీతమైన స్పీడ్తో పనిచేస్తుంటుంది. సామాన్యంగా పిల్లలు ఏంటంటే ప్రతిదీ నేర్చుకునే మోడ్లో ఉంటారు వాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే ఆ స్పీడ్ తగ్గట్టుగా మన చేతుల్లో అందుబాటులోకి వచ్చిన సాధనం ఏంటంటే మొబైల్. సో నీకు రీల్స్, రకరకాల రీల్స్ చూడొచ్చు, రకరకాల పాటలు చూడొచ్చు, వాడు రకరకాల ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. వాడు బ్రెయిన్ ఎంత స్క్రోల్ చేయగలిగితే అంత స్క్రోల్ చేసి, ఎంత స్పీడ్గా ఇంటర్నెట్ ఉంది, కంటెంట్ ఉంది, యూట్యూబ్ ఎక్కువైపోయింది, ఇన్స్టా ఎక్కువైపోయింది, ఫేస్బుక్ ఎక్కువైపోయింది, వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు మొబైల్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ మధ్య మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం, ఆటిజంలోకి వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, సెల్ ఫోన్ అవాయిడ్ చేసేయడమే, తీసేయడమే. రోజుకి 1 గంట మాత్రమే వాడికి సెల్ ఫోన్ వాడికి కనపడేటట్టు పెట్టకూడదు. 1, వాడికి గుర్తు రాకుండా బొమ్మలు పెంచండి. ఇది అంటే మీతోనే కాదు, ఇది 100% 99% పిల్లలకు ఉన్న సమస్య ఇది. వాళ్ళ బ్రెయిన్ స్పీడ్కి తగ్గట్టుగా అది కూడా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఇంట్లో ఉంటే, మొన్న 2 మంత్స్ హాలిడేస్లో ఉన్నారు కదా, చాలామంది పిల్లలకు కళ్ళనొప్పులు వచ్చినాయి, సో తలనొప్పి వచ్చింది, వీటన్నింటి వల్ల. అందువల్ల ఫస్ట్ ఇంటర్నెట్ పిల్లోడికి సెల్ ఫోన్ కనపడకుండా చేయండి.
3: కనపడకూడదు.
0: మీరు పై జోబులు పెట్టుకున్న బదులు ప్యాంట్ జోబులు పెట్టుకోండి బెస్ట్. సో దీస్ ఆర్ ఆల్ సింపుల్ టిప్స్. అది ఇంట్లో అంతే, అది కామన్ అయిపోయింది సార్. అది ఎందుకు, మరి ఎందుకు ఇది ఇది వస్తుందో తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ అప్కమింగ్ హజార్డ్.
1: ఓకే సార్. అదే అండి, ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంకా పుట్టంగానే మొబైల్ తీసుకెళ్లి ఫోటో తీసి అది అందరికీ షేర్ చేయాలి.
0: అది ఓకే, వాడికి చూపిస్తున్నారు.
1: అది ఇక్కడ నుంచి పిల్లలకి ఏమైందంటే మొబైల్ అనేది బాగా, ఒకప్పుడు మీరైనా చూసింటారు, మేమైనా చూసింటాం, చందమామ రావే జాబిలే అంటే పెట్టు,
0: అది కూడా ఇప్పుడు మొబైల్లో చూస్తున్నారు. చందమామను కూడా గ్రాఫిక్లో చూపిస్తారు, అది బ్యూటిఫుల్ చందమామ.
1: కాబట్టి లేదు, చాలామంది ఎక్కడ చూసినా కూడా ఆ మొబైల్ పెట్టుకుంటే తప్ప వాళ్ళు తినరు.
0: వాడికి ఆ సౌండ్ అడిక్షన్, ఏవి ఆడియో విజువల్
1: రెండు.
0: సో ఆడియో ఒకటి ఉంటే ఏమైందంటే చెవులో పెట్టుకుని అక్కడెక్కడ తిరుగుకుంటూ పని చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు రేడియో అట్లాగే అదే, అక్కడెక్కడో బాక్స్ ఉంటే తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు సెల్ ఫోన్ టీవీ వచ్చిన తర్వాత కొద్దిగా వంటింట్లో నుంచి కిచెన్లోకి చూసి అక్కడ టీవీ చూసుకుంటే పని చేయడం మొదలైంది.
1: అట్లా
0: ఇప్పుడు అది ఇంకా చండాలం చేతిలోకి వచ్చేసింది టెక్నాలజీ. ఇది చాలా పెద్ద సమస్య రాబోతుంది సార్. మైండ్ కంట్రోల్ అనేది చాలా మందికి తప్పుతూ ఉంది. అండ్ ఆల్సో సోషల్ మీడియా వల్ల అనవసరమైన కమ్యూనికేషన్, రోజుకు 10 మందితో మాట్లాడేవాళ్ళు, ఇద్దరితో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు 50-60 మందితో మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఏ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనీ మ్యాటర్స్ ఉంటాయి, ఆర్థికమైన వ్యవహారాలు ఉంటాయి.

0: అక్రమ సంబంధాలు ఉంటాయి. సో హస్బెండ్ వైఫ్ పక్క పక్కన ఉంటారు, ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుంటారో తెలియదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హజార్డ్ ఫర్ ద సొసైటీ.
1: అదే మీరు పిల్లలు ఆటిజం అన్నారు,
0: ఆటిజం. అవును,
1: అది అది చాలా.
0: ఇప్పుడైతే మొబైల్ డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువ. అసలు వాడు సెల్ ఫోన్ చూసుకుంటే వాడికి నచ్చిన భాషను నేర్చుకుంటున్నాడు.
1: అవునండి.
0: ఐ హావ్ సీన్ ఎ గర్ల్ హూ ఈజ్ స్పీకింగ్ జపనీస్.
1: ఓకే.
0: కరోనా టైంలో వాడిందంట పాప, జపనీస్ కొరియనే మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడదు. షీజీ ఆంధ్ర అనంతపురం అమ్మాయి.
1: అనంతపురం అమ్మాయి.
0: కొద్దిగా ఓల్డ్ ఏజ్లో పుట్టినారని చెప్పి వాళ్ళు మొబైల్ అడిక్షన్ చేసినారు. దానివల్ల పాప జపనీస్ కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది.
1: ఓకే.
0: పిల్లలది బ్రెయిన్ చాలా స్పీడ్ ఉంటుంది. అంత స్పీడ్ ఉన్నప్పుడు కంట్రోల్ అనేది లేకపోతే ఆటోమేటిక్ అడిక్షన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు.
1: కాబట్టి అది చాలా జాగ్రత్త,
0: చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే అవాయిడ్ చేద్దామనిపిస్తుంది. మా గురువు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. చెట్లని వైఫై లేని ఎన్విరాన్మెంట్, వైఫై ఉన్న ఎన్విరాన్మెంట్, దాజీగారు చెప్పారనమాట. ఇది వైఫై ఉన్న ఎన్విరాన్మెంట్లో స్ట్రెంగ్త్ లేకుండా ఎక్కువగా పెరిగిపోతుంది. వైఫై లేని చోట చెట్లు చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. సో మన ఇండ్లలో ప్రతి ఇంట్లో జియో వైఫై, ఎయిర్టెల్ వైఫై, టోటల్ మానవుని బ్రెయిన్ ఏమైతుందో అర్థం కావడం లేదు సార్. పక్షులు కనపడకుండా అయిపోతున్నాయి.
1: అంతేలే.
0: దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హజార్డ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్.
1: ఎందుకంటే మెయిన్ చెట్లే తగ్గిపోయాయి కదండి.
0: చెట్లు తగ్గిపోయినాయి, పక్షులు తగ్గిపోయినాయి.
1: పక్షులు తగ్గిపోయి కాబట్టి ఇది మనం ఫ్యూచర్ సార్ ఆలోచిస్తే చాలా భయంకరం.
0: చాలా భయంకరంగా ఉంది సార్, టెక్నాలజీ మొత్తం చాలా భయంకరంగా.
1: మరి ఇప్పటి పిల్లలకు ఆ విధంగా అనుకుంటే ఇప్పటి నుంచి వాళ్ళు కాలే చిన్న పిల్లలప్పటి నుంచి జాగ్రత్తలు ఉండాలి,
0: ఫోకస్ పెంచాలి సార్. వాళ్ళకు వర్క్ మీద ఫోకస్ పెంచాలి.
1: మీరు అన్నట్టు మొబైల్ అనేది పక్కన పెట్టేసి మంచి మంచి బొమ్మల పుస్తకాలు కానివ్వండి. ఒకప్పుడైతే చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ మంచి కథల పుస్తకాలు,
0: కథల పుస్తకాలు అండి.
1: ఇప్పుడు అవి కూడా దీంట్లో రావడంతో ఏమైనా అందరూ మొబైల్కి బాగా,
0: అది కూడా మొబైల్ చూస్తాను,
1: అది కూడా అడిక్ట్.
0: ఒక్క నిమిషం అది చూస్తారు సార్, నెక్స్ట్ షిఫ్ట్ అంటారు మీకు తెలీదు, వాడి ముందర మొబైల్ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు,
1: ప్రతి
0: షిఫ్ట్ అట్లా ఇట్లా అంటే షిఫ్ట్ అయిపోతుంది.
1: కాబట్టి ఇంతవరకు మనం చిన్నపిల్లల్లో ఉన్నటువంటి అనేక సీజనల్ వ్యాధులేవి, లేదా వాటి లక్షణాలు, వాటికి ఎలాంటి చికిత్స పొందాలి, ఇవన్నీ కూడా మనం చిన్నపిల్లల వైద్య నిపుణులు ప్రముఖులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం. హరిప్రసాద్ గారు మీకు చాలా ధన్యవాదాలండి, మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి ఈ విధంగా మీరు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: reads, "Deal ending war gives Iran critical economic lifeline." The Times of India leads with the headline, "Versailles the second, Trump rushes where historians would dread to tread." In Paris, Prime Minister Modi has asserted that AI, that is artificial intelligence, means all-inclusive for us and dubbed India a tech hub, writes the Asian Age. And finally, the Indian Express reports that a massive 1,200-year-old oak tree in Sherwood Forest in Nottinghamshire, England, which is said to have once sheltered Robin Hood, has died. And with that, it's back to you, Sunil.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India is emerging as a trusted and stable partner to the world amid global uncertainty and disruption. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana in New Delhi today. Government approve large-scale procurement of pulses and oil seeds at minimum support price for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
2: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్ల నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించటానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కరెక్ట్ల ముందుగా సూత్రధారుల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట, సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత సూర్యచంద్రులు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత శుభమస్తు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం, సంగీతం కోటి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆత్మగౌరవం ఈ చిత్రాల ఘంటసాల పాడిన ఆరుద్రగీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: సంగీతం కెవి మహాదేవన్.
1: తక్క చం తక్క చం కరి కిట తక్క.

0: ధిమిత తకిత తకిత తజన తరగడ తరగడత తత్తరిత ధిమిత ధిమిత తకిత తకిత తజన తరగడ తరగడత తత్తరిత ధిమిత తరగడ తరగడత
1: తకతరిత ధిమిత తరగడ తరగడత
0: తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడత తరగడ తరగడ

ఎనిమిది దిక్కులు ఒక్కటై నటుల ఎండ వెన్నెలై వెల్లువై నటుల నిటాలాక్షుడే తుషారాద్రిమిడి విశాలాక్షితో తాళ లయగతుల నటనం

శివగంగ శివమెత్తి పొంగగా నెలవంక సిగపువు నవ్వగా హరిహరాత్మక మగుచు అఖిల ప్రపంచం గరుడ నాగానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే ఆడెనే ఆ

0: వసుధవ సంతాళాల దించగా సురను సుధను ధరలు కురిపించగా
1: వసుధవ సంతాళాల దించగా సురలు సుధను ధరలు కురిపించగా
0: రతి మన్మథుల కుమార సంభవ శుభోదయానికి నాంది పలుకగా నటనం పాడనే భవతి విరహం సుడా పరమశివుడు నటకావటం సుడైత కథిమిత కయని నట

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 7వ భాగం.

విశ్వమోహనంబువేమన్న పద్యంబూ సరసచతురవాక్య సరళిదోప అచ్చటచట కొంత హాస్యంబు జోడించి

కవిత్వంలో హాస్యం ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. కవులు తమ కావ్యాలలో కొంత హాస్యానికి కూడా ప్రాధాన్యమిచ్చారు. అయితే కావ్య కవుల కంటే శతక కవులే హాస్యం మరింత ఎక్కువగా పండించారు. ఆ కోవలో కవి చౌడప్పకు అగ్రతాంబూలం దక్కుతుంది. వేమన పద్యాల్లో సామాజికం తాత్విక పద్యాలే ఎక్కువగా కనిపించిన అక్కడక్కడ అద్భుతమైన హాస్యపద్యాలు కూడా దర్శనమిస్తాయి. గొప్ప వేదాంత ధోరణితో సాగే పద్యాల్లో సైతం అప్పుడప్పుడు కాస్త హాస్యం జోడిస్తాడు వేమన.

0: మనిషి ఈ భూమి నాది అన్నప్పుడు భూమి నవ్వాపుకోలేక పక్కుమంటుందట. ఎందుకు? నాది అన్నవాళ్లంతా నాలోనే కలిసిపోతున్నారు అని. దానం చేయకుండా దాచిపెట్టే దానహీనుణ్ణి చూసి ధనం నవ్వుకుంటుందట. ఎందుకు? నీ దగ్గరే నేను శాశ్వతంగా ఉంటాననుకున్నావా అని. యుద్ధంలో భయపడి పారిపోయేవాడిని చూసి యముడు నవ్వుతాడట. ఎందుకు? నువ్వు యుద్ధం నుండి తప్పించుకోగలవు కానీ నా నుండి తప్పించుకోగలవా అని.
1: గుహలలోనజొచ్చి

అంతే గోవిందార్పణం. అదే చూపిస్తుంది ముందుగా ముక్తికి మార్గం అంటాడు. ఇది ఎగతాళి పద్యం. చదువుతూ ఉన్న మధ్యలోనే నవ్వు పుట్టిస్తుంది. ఇలాంటి హాస్యంలో వేమన దిట్ట. ఎదుటి తన బలంబు.

ఎక్కడో అడవుల్లో గుహల్లో యోగులుంటారని, వాళ్ళు ముక్తి మార్గం చూపిస్తారని వెతుకుతారు కొంతమంది. గురువు దొరుకుతాడో లేదో గాని ఏ పులో సింహమో ఎదురుపడిందనుకో,

0: పోరాటానికి ముందు ఎదుటివాడి బలానికి నేను సరితూగగలనా లేదా అని ఆలోచించుకొని పోరుకు దిగాలి. అంతేగాని దూకుడుతో వ్యవహరిస్తే మంచిదా? అది ఎలా ఉంటుందంటే, నిప్పును చూస్తేనే భయపడే ఎలుగుబంటి దివిటీ సేవ నేను చేస్తాను అని ఒప్పుకున్నదట. అలా ఉంది అంటాడు. దివిటీ సేవ అంటే రాత్రివేళ దేవుడు ఊరేగింపుగా వచ్చేటప్పుడు పెద్ద మంటతో వెలుగుతూ ఉండే దివిటీ కర్ర పట్టుకొని నడవడం.
1: పిసినివాని ఇంట పీనుగు వెడలిన కట్టె కోలలకును కాసులిచ్చి.

పిసినారి ఇంట్లో ఎవడైనా చచ్చారనుకో, ఆ శవాన్ని కాల్చడానికి కట్టెలు కావాలి. అది తప్పనిసరి. కాబట్టి ఎలాగో కొంటాడు. తరువాత కట్టెల కోసం కాసులు ఖర్చు అయిపోయాయే అంటూ కుమిలి కుమిలి దుఃఖంలో మునిగిపోతాడట. అంటే వాడికి మనిషి పోయిన బాధ కాదు, డబ్బు పోయిందన్న బాధ ఎక్కువ అన్నమాట. ముందే వేమనకు పిసినిగొట్టువాడంటేనే గిట్టదు. ఒక లోభివాని గురించే ఎన్నో పద్యాలు చెప్పాడు వేమన.

గొడ్డావు పాలిస్తుందని ఆశపడి పితకడానికి వెళితే ఇంకేమైనా ఉందా? పాలివ్వదు సరికదా, పళ్ళూడేటట్లు తంతుంది. లోభివాడు కూడా ఇంతే, ఇస్తాడని ఆశపడి అడిగావనుకో ఇక అంతే. ఆ అడిగిన వాడిని దేవుడే కాపాడాలి. గొడ్డావు అంటే ఎప్పుడూ ఈనని ఆవు, లోభి అంటే ఎప్పుడూ ఎవరికీ ఏమీ ఇవ్వనివాడు. పోలిక చూడండి ఎంత బాగా చెప్పాడో. పోలిక చెప్పడంలో వేమనమించిన కవి మరొకడు లేడు.

ఊర్లో ఎక్కువ ఎవడు అబద్ధాలాడతాడో తీర్పు చెప్పే ఆ ఊరి గ్రామకర్తకు తెలుస్తుంది. అలాగే ఎవడు సత్యం పలుకుతున్నాడో దేవుడికి తెలుస్తుంది. ఎప్పుడూ తింటూ ఉండే తిండిపోతు గురించి అతడి భార్యకు మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడేం తింటాడో ఇతరులకు ఎట్లా తెలుస్తుంది? అందుకే గయ్యాళి భార్యకు కడు సజ్జనుడు భర్త, పుణ్యసాధ్వికి తిండిపోతు మగడు అని ఎవరో చాటుకవి చెప్పాడు. ఈ తిండిపోతులకు వండి పెట్టే భార్యలు చాలా ఓర్పు గల వాళ్ళు. వాళ్ళ అదృష్టమేమో కానీ అలాంటి మంచి భార్యలే దొరుకుతారు. ఇది గమనించే వేమన ఈ పద్యం చెప్పి ఉంటాడు.

తనకు ఎవరూ సహాయం చేయలేదని, లోకంలో దాతలే లేరని తూలనాడటం అవివేకం. ప్రాప్తముంటే తప్పదు, నాకు ఆ ప్రాప్తం లేదు అనుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, తన మొక్కు వంకరగా ఉన్న సంగతి తెలుసుకోకుండా అద్దాన్ని తిట్టినట్లుగా ఉంటుంది అంటాడు. ప్రతిబింబించడం అద్దం గుణం. ముక్కు చక్కగా ఉంటే చక్కగానే చూపిస్తుంది, వంకగా ఉంటే వంకగానే చూపిస్తుంది. లోకుల స్వభావం ఎలా ఉంటుందంటే, తన దురదృష్టానికి ఎవరో బాధ్యులన్నట్లు నిందలు మోపడం. దాన్ని హాస్యంతో చమత్కరించి చెప్పాడు. అదే వేమన నేర్పు. కొండెగాడు చావా

కొండెగాడు అంటే చాడీలు చెప్పి తాకట్లు పెట్టేవాడు, ఇతరులకు కీడు తలపెట్టేవాడు అని అర్థం. ఇలాంటి వాడు చస్తే ఊళ్ళో వాళ్ళు బాధపడతారా? ఎందుకు బాధపడతారు? ఇంకా సంతోషిస్తారు. కాదనుకుంటే చావింటి వరకు పోయి వస్తారు, అంతేకాని ఏడవరు. ఎలాగంటే కుటిల స్వభావం ఉండే నక్క చనిపోతే గొర్రెలెందుకు ఏడుస్తాయి? పోతే పోయింది, పీడా విరుగుడైపోయింది అని సంతోషిస్తాయి గాని ఏడవవు అంటాడు హాస్యపూరితంగా వేమన.

0: తుమ్మ చెట్టు ముండ్లు భయంకరంగా ఉంటాయి, తాకితే చాలు గుచ్చుకుంటాయి. విషయం ఏమిటంటే అవి చెట్టుతో పాటే పుడతాయి, చెట్టు పుట్టిన తర్వాత పుట్టవు. అలాగే లోకంలో మూర్ఖుడు కూడా అలాంటివాడే, తుమ్మముళ్ళు లాంటివాడు. కాకపోతే ముందు మూర్ఖత్వం పుట్టి తర్వాత అతడు పుడతాడు, కాబట్టి వాడికంటే ఆ తుమ్మ చెట్టే మేలు అని చమత్కారంతో చెబుతాడు వేమన.
1: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదే.

కళ్ళుకుండకు ఆభరణాలు వేసి అలంకారం చేసిన అందులో ఉన్న కళ్ళు వాసన గుప్పుమంటుంది. అలాగే తులువ అంటే తప్పులు చేసేవాడు. అలాంటి వాడికి పదవి ఇచ్చి గౌరవించిన మొదటి గుణం ఎక్కడికెళుతుంది అంటాడు. ఇలాగే సుమతీ శతకంలో కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి అంటాడు. అలాగే నరసింహ శతకములో కూడా గార్ధబంబున కేల కస్తూరి తిలకంబు మర్కటంబున కేల మలయజంబు శార్దూలమున కేల శర్కరా పూపంబు శూకరంబున కేల చూతఫలము మార్జాలమున కేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబకు నేల కుండలములు మహిషంబుకేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసి

గాడిదకెవరైనా కస్తూరి తిలకం దిద్దుతారా? కోతికి గంధం పూస్తారా? పులికి చక్కెర పొంగలి పెడతారా? పందికి మామిడి పండు ఇస్తారా? పిల్లికి

0: పూలు అలంకరిస్తారా? గుడ్లగూబకు చెవికమ్మలు పెడతారా? దున్నపోతుకు తెల్లని వస్త్రాలు కడతారా? కొంగను పంజరంలో పెడతారా? అట్లే దుష్టుడు మధురమైన నీనామజపం చేస్తాడా అంటాడు. మొత్తం మీద యోగ్యుడు కానివాడిని ఉన్నత స్థానములో ఉంచడం వృథా అంటున్నారు. ఏమనైనా మిగతా శతకకారులైనా
1: తనకు గల్గు పెక్కు తప్పులు ఉండగా ఓగు నేరమెంచు ఒరులగాంచి చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు

చెడ్డవాని గుణం ఎలా ఉంటుందంటే తనలోనే గంపెడు తప్పులు దాచుకొని ఎదుటివాడి తప్పును వేలెత్తి చూపిస్తుంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే చెక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట. అట్లుంది, చెక్కిలమైనా జంతికైనా రెండు గుండ్రంగానే ఉంటాయి. అవి తినే పదార్థాలు. నువ్వు సొట్టగా ఉన్నావే ఇహిహిహి అని చెక్కిలాన్ని వెక్కిరించిందట జంతిక. ఇదేమో మహాచక్కగా ఉన్నట్లు. దొందు దొందే. పొట్లకాయ రాయి పొడుగు తాటను గట్ట లీలతోడ వంకలేక పెరుగు కుక్కతోకగట్ట.

పందిరికి కాసిన పొట్లకాయ వంపు లేకుండా పెరగాలి అంటే తాడుకు ఒక రాయి కట్టి వేలాడదీస్తే చక్కగా వస్తుంది. కుక్కతో ఒక దెబ్బలేసి కట్టినా చక్కబడుతుందా? మళ్ళీ వంకరపోతుందే గాని ఎప్పటికీ చక్కబడదు అంటాడు. కొందరికి మాట వినే గుణం ఉంటుంది, వాళ్లను ఎలాగైనా దారికి తెచ్చుకోవచ్చు. కొందరు మొండిఘటాలు, వాళ్ళు ఎప్పటికీ మారరు, ఎవరు చెప్పినా వినరు. ఆ ఉద్దేశంతోనే వేమన ఈ పద్యం చెప్పాడు. అయితే మొండివాళ్లల్లో మేధావులు కూడా ఉన్నారు, వాళ్ళకిది వర్తించదు. ఓజమాలు పొలతి ఓలిమాడల చేటు, పోటు కెడలు బంటు కూటి చేటూ.

విడ్డూరంగా నడుచుకునే భార్య వల్ల ఏం ప్రయోజనం లేదు. పైగా ఓలీ అంటే పెండ్లి ఖర్చు దండగా. ఇక పిరికివాణ్ణి అంగరక్షకునిగా పెట్టుకోవడం వల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. పైగా వాడికి విలువైన తిండి పెట్టాలి, అదో దండగా. అదేవిధంగా పనికి మాలిన వాణ్ణి పనిలో పెట్టుకోవడం కూడా. పైగా వాడికి జీతం భత్యాలు ఇవ్వాలి, అదో శుద్ధ దండగా అంటాడు వేమన. ఇలాంటి వాళ్ల వల్ల పనిచేటు డబ్బు చేటు, ఆ పైన పెద్ద తలపోటు అన్నది ఇక్కడ వేమన చమత్కారం.

బండలోభి అంటే పిసినారుల్లో పాషాణం లాంటివాడు. అలాంటివాడిని ముక్కలు ముక్కలు కింద కోసినా కాసు కూడా విదల్చడు అంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, కొండ కింద బంగారం ఉంది, నిధి అనుకుందాం, దాన్ని బయటికి తీయడం సాధ్యమా? కొండను అడిగితే ఇస్తుందా? ఆశించడం వృధా అంటాడు. ఇలా సందర్భశుద్ధితో సున్నితమైన హాస్యాన్ని సుందరంగా పండించాడు వేమన.

కొండ కింద బంగారం ఉంది, నిధి అనుకుందాం, దాన్ని బయటికి తీయడం సాధ్యమా? కొండను అడిగితే ఇస్తుందా? ఆశించడం వృధా అంటాడు. ఇలా సందర్భశుద్ధితో సున్నితమైన హాస్యాన్ని సుందరంగా పండించాడు వేమన.

0: మీరింతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 7వ భాగం విన్నారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

రాజు రాజేశ్వరి, హంసిని, హరిణి, మోక్షిత్, మణిచంద్ర, రాజేష్, లలిత, సుధీర్, రజిత, అనుమల్ల, కొరుట్ల, మణిదీప్, వీరంతా వినిపించమని కోరుతున్న పాట సూర్య ఐపిఎస్. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కరెక్ట్ ముందుగా మల్లాపూర్ హైదరాబాద్ నుంచి అనుమల్ల, మహేష్, రజని, నయన, నాగరాజ్

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా వినిపించమని కోరుతున్న పాట మా అన్నయ్య. ఈ చిత్రంలో హరిహరన్ శ్రీహర్ష పాడిన పాట. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అనంతపురం సింగనమల నుంచి లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట ఆనాటి హృదయాలు. ఈ చిత్రంలో ఘంటసాల ఆస్తిపరుల చిత్రంలో ఘంటసాల పిసుశీల పాడిన పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: అభిలాష కార్యక్రమం తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్ వీరంతా వినిపించమని కోరుతున్న పాట పూజా చిత్రం.

0: பொபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్న పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి పాడిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: నీ స్నేహం ఈ చిత్రంలో ఉషా పాడిన పాట. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అనుమల్ల మహేష్, రజని, నయన, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, మోక్షిత్, మణిచంద్ర, రాజేష్, లలిత, సుధీర్, రజిత, శంకర్, మణిదీప్.

అభిలాష కార్యక్రమంలో చివరిగా అనంతపురం రాణినగర్ గుత్తిరోడ్డు నుంచి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్, వీరంతా కోరుతున్న పాట అమ్మాయిలు అబ్బాయిలు. ఈ చిత్రంలో చక్రి, కౌసల్య పాడిన పాట. సంగీతం చక్రి.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ ప్రియాంక, యోగా ప్రసూతి మరియు శ్రీ వైద్య నిపుణులు, పరిచయకర్త ఎన్మణి ఈ కార్యక్రమం. మరి కాసేపట్లో

0: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియచేయండి.
3: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు. కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
2: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
3: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేని వల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతి కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటువ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది, అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అన్నమాట. మామూలుగా మన రక్త కణాలలో RBCs అనే ఉంటాయి. రక్త కణాలు అనేది RBCs, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ RBCs అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అన్నమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది

0: ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలాంటిదంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి రెండు ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రెయిట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపం గానీ ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళల్లో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళల్లో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్ ఏంటంటే ఇది ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా ఆటోజోమల్ డామినెంట్ అని. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి, దాన్ని ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు కానీ జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రెయిట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రెయిట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రెయిట్ వాళ్ళనుకోండి 25% వరకే రాదు. ట్రెయిట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రెయిట్ అంటారు. డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రెయిట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
1: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
0: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో బాగా వేడిగా ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రెయిట్ మరియు సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా కామన్ గా చూస్తాం అనమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసిస్ అని అంటారనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్ లో రౌండ్ షేప్ లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబినే ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, కొడవలు ఏ ఆకారంలో ఉంటుంది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా కానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు, తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డీహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం,

0: అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడేమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం. తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం. రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు. అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది. దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులు వేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది. ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్ట్స్ అండ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉండి దానివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే, గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది, ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే, దాంతోపాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, డీహైడ్రేషన్ లోకి వెళ్తారు. డీహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రకాలంలోకి మూన్ షేప్ కి అయిపోయి ఆ రక్తనాళాలన్నింటినీ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్ కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్ కి వెళ్ళదు, ఊపిరితిత్తులకు వెళ్ళదు, వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ కానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి, దాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్, అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5 to 10 డేస్ అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 నుంచి 10 రోజుల వరకే ఉంటాయి ఆ సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్, లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, మొదటి 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లా వెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకపోతే, బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5వ నెల 6వ నెల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది, మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో, వెయిట్ గెయిన్ అవునా, అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త, దాన్ని IUGR, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట, రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్, డెలివరీ నార్మల్ డెలివరీ ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం, అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు, అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనే వస్తుంటాయి, నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్ కి వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది, కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం, చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఇంకా డెలివరీ అవ్వడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియా అని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ అనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా, ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిల్

0: చెకప్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచే కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్గా అన్న ఉంటుంది లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పారు. సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 నుంచి 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సిందే, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మ ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలైనా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి తలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రలు వేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవడం లేదు అంటే అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా. బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందుంది, డైలీ ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్ పర్ డే అనే డోస్ చెప్పిన రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు, అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా HBV, HCV వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెకప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయో చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 నుంచి 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 పాయింట్లు ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఎకో కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్నీ చెక్ చేసుకొని అంతా నార్మల్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్కిచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలోఅప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అయితే 1 మిల్లీగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 మిల్లీగ్రామ్స్ వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెంట్

ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్రం రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్రం డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడొచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు. అంటే అడిక్యుయేట్ హైడ్రేషన్, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది. దానివల్ల మళ్ళీ సిక్కిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్ లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్ కి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే బ్లడ్ మారుస్తారనమాట. ఆ సిక్కిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు. అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీ

0: ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారనమాట, ఆ సిక్కిల్ సెల్స్ ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు. అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి, సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి, సో మనం మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట.
1: అసలు ప్రసవం సమయంలో సికిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ చిన్న చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక, కానీ అది మాత్రం గుర్తు అడికడికి ఖచ్చితంగా నీళ్లు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్ గా ఉండాలి పేషెంట్, అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెల నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ ని, ఆ లేబర్ స్ట్రెస్ ని, సడన్ గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రేట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు, కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపాక్సియా అలా ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా సికిల్ సెల్ క్రైసిస్లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు, కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లే లేదు.
1: ఓకే, సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అంబాబాచి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ప్రతి సంవత్సరం అంబాబాచి ఫెస్టివల్ అనేది మనకి జరుగుతుంది. ఈ అంబాబాచి ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత? చాలా చాలా విశేషమైనటువంటి ప్రదేశం అనమాట. సో ఏ రాష్ట్రంలో జరుగుతుందో మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114కి వాట్సాప్ చేయండి. అంబాబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఈలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినద్దాం, ఓకే?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన తదుపరి ప్రశ్న గుర్తుంది కదా, అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది, ఏ స్టేట్ లో జరుగుతుంది అని అడిగాను. సో వెల్, మరి నాకు నెక్స్ట్ మెసేజ్ పంపించారు వివిధ భారతి అభిమానుల ప్రధాని మధువుల గీర్వాణి కుమారి జయస్వి గారికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ప్రతి అక్షరాన్ని మృదు మధుర వాణితో ఆంధ్రీకరించే మా అవధాని, ప్రతిభా పాఠవాలను మాటలుగా తెచ్చే మా సుధాముని, రాజు పరిపాలనను ఎంతో రాజసంగా వివరించినది నేటి ఆకాశవాణి తరుణి, ఉషోదయ వేళ ఉత్తమ సూక్తులు నినదించే రేడియోనే మా యొక్క రాజధాని, విశ్వంతో అభివృద్ధి సర్వాణి ధరించినటువంటి మన భారతీయ ధరణి, అండ్ దాంతోపాటుగా అందరి దృష్టిని ఆకర్షించిన విశ్వత్ చూడామణి, సింధూరాన్ని అస్త్రంగా సంధించి జేజేలు అందుకున్నది నా భారతావని అంటూ చనబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి అంబుబాచి ఫెస్టివల్ ఏ స్టేట్ లో ఫేమస్ అండ్ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగాను యాన్యువల్లీ. చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ, రేఖా, సాయి, మౌనిక అండ్ అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, నరసింహారెడ్డి గారు పాలంపల్లి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం కర్ణాటక నుంచి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా మనకి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, ఇది గుజరాత్ లో అసలు జరుపుకోరు, ఆలోచించి ఆన్సర్స్ పంపించండి ఒక్కసారి. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, గుజరాత్ లో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుగుతుంది, అందరూ గుజరాత్ కి ఫిక్స్ అయిపోయారు ఏంటండి, గుజరాత్ మాత్రం కాదు ఆలోచించండి. కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, అండ్ అంబుబాచి ఫెస్టివల్ దీనికి సంబంధించిన హిస్టారికల్ వివరాలని అందించారు, థ్యాంక్ యూ. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకి శుభదినం తెలియచేస్తూ సరైన సమాధానంతో కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. కాకాని నుంచి పద్మశేఖర్, చంద్ర, నవ్య సరైన ఆన్సర్, అలాగే భాస్కర్ రావు గారు రాణి పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. పాలంపోలయ్య ఆలగడ్డ నంద్యాల నుంచి, అలాగే సరైన ఆన్సర్ తో మనకి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అండ్ నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమోజు కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ ని పంపిస్తూ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. ఇప్పుడే ట్యూన్ చేశాను, క్వశ్చన్ విన్నాను అంటూ సరైన ఆన్సర్ పంపించారు. అక్కరపాక నుంచి రమా గారు, అండ్ మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. సో వెల్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుగుతుంది, మీ ఆన్సర్స్ ని పంపిస్తుండండి ఈ బ్రేక్ అయ్యే లోపల.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే, చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
5: పన్నెండేళ్లు
4: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

101.3 వింటూ ఆనందిస్తున్నారు నవరస భరిత హరివిల్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో అంబుబాచి ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాను, ఏ రాష్ట్రంలో జరుగుతుందని. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణ ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు జిల్లా నుంచి సరైన సమాధానం. నాగార్జున లక్ష్మి గారు వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, సరైన సమాధానంతో మనకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మెసేజ్ పంపించారు కృష్ణ ఫ్రమ్ విజయవాడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజాయితీ ఉన్న చోటే మొండితనం కూడా ఉంటుంది, విధేయత ఉన్న చోటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది అంటూ మంచి మాటను కూడా పంచుకున్నారు. సో సరైన ఆన్సర్ వచ్చేసి అస్సాం అన్నమాట. ఎస్, అస్సాం కామాఖ్యాదేవి యొక్క టెంపుల్లో జరుగుతుంది అంబుబాచి ఫెస్టివల్ అనేది. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక ఉత్తరప్రదేశ్ అంటూ పంపించారు, కాదండి అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెల్, మరి నా మూడవ ప్రశ్న జాగ్రత్తగా వినండి. వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతము ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రోనమర్ ఎవరు? వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతము ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రోనమర్ ఎవరు? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488814 నంబర్కి వాట్సాప్ చేస్తుండే.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022 అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్,

0: బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: తిరంగా లేకర్ కే దౌడతా హై సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 10:44 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతం, ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రానమర్, ఆయన పేరేంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హలో జేఎస్పీ, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పాలంపోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి గారు మరియు ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కర్ణాటక నుంచి కృష్ణ గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అందించారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్ అందించారు. హాయ్ జేఎస్వి, వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు మెసేజ్ పెట్టారు బట్ తీసేశారు, బట్ ఏంటో ఆన్సర్ రాంగ్ రైటర్ నాకైతే తెలియలేదు. సో మీకు ఆన్సర్ తెలిస్తే ఈలోపు నాకు పంపించే ప్రయత్నం చేయండి. వాస్కోడిగామా ఆయన ఇక్కడ ఈ ప్రస్తావనలో ఆయన లేరండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపురం నుంచి, ఆశ శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి, కుసుమ ఫ్రం అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రాఘవ గారు, అండ్ సరైన సమాధానంతో మనకి సాయి దుర్గా విజయవాడ నుంచి పంపించారనమాట. సో సమాధానం అయితే నేను అందించేస్తున్నాను. వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతం, ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రానమర్ అబూరయన్ ఆల్ బైరూమి అన్నమాట. అండ్ అబూరయన్ ఆల్ బైరూమి, సో పెద్దపర్మి నుంచి అబ్దుల్ కలాం గారు, ఆయన పేరు ఆల్ బైరూమి అండి, ఆల్ బిర్యానీ కాదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్, ఇట్స్ అ గుడ్ ట్రై. వెల్ మరి నా ఫోర్త్ క్వశ్చన్, అగ్ని సరస్సులో వికసించినటువంటి కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము గారు అనే తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తుండీ బాస్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 10:55 అయిపోయింది. వల్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి తెలుగు పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. హాయ్ జేఎస్వి గారు. హాయ్ అండి, నేను ఎలా ఉన్నా? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి సాంగ్ మా కోసం పాడతారా అంటూ మురళీ గారు పంపించారు. తప్పకుండా ట్రై చేస్తాను. రైట్ ఆన్సర్తో దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు, అలాగే ఆచార్య మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి నమస్కారం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు ఒక ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ పుట్టపాక నుంచి బులిపాటి శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు గారు సరైన ఆన్సర్ అందించారు. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ మీ ప్రశ్నలకు మాకు సమాధానాలు, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ధన్యవాదాలు మీకు అంటూ సరైన సమాధానం పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అలాగే నల్గొండ జిల్లా నుంచి తిత్రియాల దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి నుంచి సంధ్య, ప్రొద్దుటూరు జిల్లా కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాధ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దాంతోపాటుగా హాయ్ జయస్వి గారు అంటూ కన్నెవీడు ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి రూప్ల రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అ లాట్. హాయ్ మ్యామ్. విజయవాడ నుంచి మోనిక. హాయ్ మోనిక, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత సరైన ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు ఇంకా రాణి గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ అందించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ భారతి కిషోర్ అనంతపురం నుంచి సరైన సమాధానం. అలాగే రాధాకృష్ణ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. రైట్ ఆన్సర్తో మనకి పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి అండ్ దిలీప్ లక్ష్మీనగర్ అనంతపురం నుంచి పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రైట్ ఆన్సర్కి. థ్యాంక్ యూ. మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్. వెల్, సరైన సమాధానం వచ్చింది నేను అడిగిన ప్రశ్నకి. మరి ఈ పుస్తకాన్ని రచించిన వారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారన్నమాట. 2026 జనవరిలో వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి పుస్తకాన్ని రచించింది యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. సో వెల్, మరి 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను మీ అందరికి టారా బాయ్ బాయ్ చెప్పేసే టైం.

అయితే వచ్చేసింది, మాట్లాడుకున్నాం కదా బోల్డ్ అనే విషయాలు, అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని, మళ్ళీ బోల్డ్ అనే కబుర్లతో నేను మీ ముందుంటాను మరొక బ్యూటిఫుల్ డే, ఒక బ్యూటిఫుల్ షోతో. అంటల్ దాన్ నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: సబ్ న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో లభించే బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్ను సద్వినియోగం చేసుకోవడానికి ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మినరల్స్ మిషన్ను ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ద్వారా 50,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మైనింగ్ రంగంలో 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆయన పాత్రికేయులకు వివరించారు. మలేషియాలో వ్యర్థాల నిర్వహణ విధానాలపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆ నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యయనం చేశారు. మలేషియాలో పర్యటిస్తున్న వీరు ఆ దేశంలోని సెలంగూర్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపల్లి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ డేటాను ఈ రోజు నుంచి 2 రోజులు గ్రామ సభల ముందు ఉంచుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా 25 నుంచి 30 ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రస్టు ద్వారా 1028 కోట్ల రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ మధ్య జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 90,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో భాగంగా మొదటి ఇంక్యుబేటర్ ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది. గన్నవరంలోని మేధా టవర్స్లో ఈరోజు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఇంక్యుబేటర్ ద్వారా డీప్టెక్ స్టార్టప్లకు సహకారం అందుతుందని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 783 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94.30 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలే రమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకమ్, వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోల సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో బేసిక్గా మీరంతా చక్కగా చిల్ అవుతూ సినిమా కబుర్లు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. అలా ఈ సమయాన్ని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. మరి స్టూడియోలో 11 గంటలు అయిపోయిందంటే 11 to 12 అంటే సినిమా కబుర్లలో చక్కటి సినిమా విశేషాలు వింటూ ఎంజాయ్ చేస్తాం. అందుకే మీకోసం నేను ఫిల్మ్ నగర్ మొత్తం ఆ సర్కిల్ని చుట్టేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సినిమా కబుర్లు తీసుకొచ్చా, వాటన్నిటిని మీతో పంచుకుంటా. అంతకంటే ముందు ఒక మంచి పాట విందాం, విని ఎంజాయ్ చేసేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది బలగ మూవీ నుంచి ఈ కూల్ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.
1: ఇంకా వింటున్నారు బాలు, ఇంకెప్పుడు వస్తావు రా ఊర్లో కొన్ని అక్క.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇటువంటి పాటలు విన్నప్పుడు భయ్యా మనసులో ఉన్నటువంటి ఒక ఉల్లాసం ఉత్సాహం చక్కగా వాటితో ప్రశాంతంగా ఉంటుంది భయ్యా. రావాలి భయ్యా, ఇట్లాంటి పాటలు వినాలి, ఇలాంటి సినిమాలు చూడాలి, ఎంత ప్రెజెంట్గా ఉంటుంది భయ్యా. ఆ పాట వింటుంటేనే పైరు గాలి తగిలినట్టుగా మనమంతా అక్కడ విహరిస్తున్నట్టుగా. ఏదేమైనా కానీ సినిమాతో ఏమైనా చూపించవచ్చు, ఎంత చక్కగా అయినా మనల్ని తయారు చేయొచ్చు. అందుకు ఉదాహరణగా ఈ సినిమా కదా. ఎనివే, చాలా మంచి పాట విన్నాం కదా బలగం నుంచి. మరి ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకోసం ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే మామూలు విషయం కాదు భయ్యా. మన ప్రిన్స్ మహేష్ బాబు గారు జక్కన్నగారు కాంబినేషన్లో వారణాసి అనే సినిమాని ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో కానీ భయ్యా, ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది భయ్యా. అరే అరే అరే, అసలు వాళ్ళు ఎంత పకడ్బందీగా ఏ విషయం బయటికి రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నా కానీ, అబ్బే అస్సలు మనలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా వాటి గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ని ఇప్పుడు దాకా ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చూడని విధంగా చూపించడం కోసం మన రాజమౌళి గారైతే కనుక మామూలుగా ప్లాన్లు చేయలేదంట భయ్యా. ఖచ్చితంగా ఇది కనుక చూసిన తర్వాత ప్రపంచ సినిమా అంతా నివ్వరిపోతుందంట. అరే ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా ఎలా చేశారు అనేలాగా. దానికోసం 4 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారట. కొత్త కొత్త విజువల్ ఎఫెక్ట్స్తో మన కోసం ఒక ఫీస్ట్ చూపించడం కోసం వెండితెర మీద సిద్ధంగా చేసి ఉంచారంట. ఆల్రెడీ మనందరికీ తెలిసినదే, భారీ సెట్లతో ఆఫ్రికన్ అడవుల చుట్టూ తిరిగే కథ కోసం మన జక్కన్న గారు బాగా భారీగా ప్లాన్ చేశారని. మరి దీనికి తగ్గట్టుగానే సినిమాని ప్లాన్ చేసేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆయన అన్నట్టు ఆ క్లైమాక్స్ కూడా భయ్యా ఆ రేంజ్లో బొమ్మ పడితే ఉంటుంది. థియేటర్లో విజులు రాని వారు కూడా విజులు కొనుక్కోవాలి, మరి విజులేస్తారండి. ఇది నా అమ్మాయి నిజం, అతను మాట సంగతి. మరి ఇంత మంచి మాట విన్న తర్వాత మైండ్ బ్లాక్ అవ్వకుండా ఎవరకుండా చెప్పండి. అందుకే మీ అందరి కోసం మీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్టేట్ యూనిటీ ఆఫ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

తర్వాత హిందీ నుంచి ఇంకొకరిని, అలాగే మన కన్నడ నుంచి రాజ్కుమార్ గారిని, ఇలా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. బట్ అబ్బే ఇది కాదు భయ్యా, ఇంకా ఏదో కావాలి. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, దానికి ఒక మంచి సూపర్ స్టార్ను పెడితే ఒక రేంజ్లో ఉంటుందని భావించినట్టున్నారు. అందుకే వెంటనే అలా బాలీవుడ్ వెళ్ళి హృతిక్ రోషన్ గారికి చెప్పంగానే ఆయన వెంటనే ఓకే చేసేసారని కూడా వినబడుతున్న విషయం. మరి నిజంగా ఆయన గనక ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కనుక చేస్తే ఉంటుందంట భయ్యా సినిమా. జైలర్ కాదు, అసలు జై జై జైలర్ అంటారట, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుందట ఆ క్యారెక్టర్ కూడా. సినిమాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే వినబడుతుంది. మరి ఈ మూవీ టీం వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ప్రకారం చూసుకుంటే కనుక నిజంగా హృతిక్ రోషన్ గారు కనుక సినిమాలో చేస్తే భయ్యా ఫస్ట్ సౌత్ మూవీ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మామూలుగా ఉంటుంది భయ్యా. అలాగే ఆయనతో ఒక మంచి సాంగ్ కూడా పెట్టండి భయ్యా, ఒకే ఒక్క సాంగ్, దానికి ఆయనతో డ్యాన్స్ వేస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది భయ్యా. ఎలాగో వస్తున్నారు కదా, ఒక రెండు స్టెప్లు ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పక్కన సూపర్ స్టారు, ఆ పక్కన ఇంకొక స్టారు, బాగుంటుంది ఇలాంటి ఏమీ చూడడానికి, అదనమాట సంగతి. మరి ఏదేమైనా కానీ ఇది నిజంగా అవ్వాలని కోరుకుందాం. మరి ఈ సినిమా సర్కిల్లో చేస్తున్నటువంటి ఈ విషయం గురించి అయితే కనుక నిజం అవ్వాలని కోరుకుందాం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సూపర్హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కూలి నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో జైలర్ 2. ఈ సినిమా గురించి భయ్యా ఎంతమంది సూపర్ స్టార్ని అందులో పెట్టినా కానీ ఇంకా సరిపోలేదో మనం ఫీల్ అవుతున్నారట మూవీ టీం వాళ్ళు. అందుకనే రజనీకాంత్ గారి పక్కన ఫస్ట్ మోహన్ లాల్ గారిని

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సినిమా కబుర్లలో దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి గారి వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదట మలయాళ సినిమాలతో మనందరికీ బాగా పరిచితులయ్యారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల ద్వారా కూడా మనల్ని అలరించారు. తరువాత డైరెక్ట్గా తెలుగు సినిమాలు 2018లో మహానటి ద్వారా ఎంటర్ అయ్యారు మన తెలుగులోకి. ఆ తరువాత వరుసపెట్టి సినిమాలను అయితే కనుక చేసేస్తున్నారు మన తెలుగులో. చూడ్డానికి సాఫ్ట్ లుక్స్తో సైలెంట్గా కనిపించే ఈ మలయాళ హీరో గారు ఇప్పుడు పూర్తిగా తెలుగు హీరోగా మారిపోబోతున్నారట. మరి మంచి మంచి సూపర్ హిట్స్ తెలుగులో తీసుకున్న తర్వాత ఎందుకు ఆగుతారు అయ్యా? కథలు వెతుక్కుంటే ఎన్ని దగ్గరికి వస్తున్నాయో, లేదంటే ఈయనకి తగ్గ పాత్రలు నేను ఎంచుకుంటున్నారో కానీ

అయ్యా, కనీసం సంవత్సరంలో ఒక రెండు తెలుగు సినిమాలైనా కానీ మనం ముందుకు ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. ఈయన ప్లానింగ్ అయితే కనుక చాలా భారీగానే ఉందట. ఇప్పుడైతే కనుక ఆల్రెడీ ఒక సినిమాని చేస్తూనే DQ41 పేరుతో మరొక తెలుగు సినిమా కోసం కూడా ఆల్రెడీ సైన్ చేసేసారట. ఇక స్ట్రైట్ అవే తెలుగు సినిమాల్లో నటించాలని చాలా దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈ హీరో గారు. ఏదేమైనా కానీ భయ్యా, మీరు ఇట్లాగే తెలుగు సినిమాలు చేస్తూనేనండి, మేము చూస్తూనే ఉంటాం, ఆదరిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనంతా సినిమా ఫ్యామిలీ భయ్యా. ఎవరేంటి, ఎక్కడేంటి, ఎప్పుడేంటి, మనకు కావాల్సింది అల్టిమేట్గా సినిమా బాగుండడం. మీరు చేసేది కూడా అదే కదా, అదనమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అసలైన లక్కీ చామ్ కూడా. అందుకే మన లక్కీ భాస్కర్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాట చూం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్నాం సినిమా కబుర్లలో. సీతారామం నుంచి ఒక మంచి కూల్ ప్లెజెంట్ సాంగ్ విన్నాం కదా. ఇటువంటి పాటలు విన్నప్పుడు మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది కదా. ఉత్సాహంగా అక్కడెక్కడో ఉన్న హిమాలయాల మీదకి, ఆ మంచి పర్వతాల మీదకి మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ భయ్యా, అలా వెళ్ళనివ్వకండి, దాన్ని లాక్కొచ్చి మళ్ళీ మన దగ్గర ఉంచండి, మనం ఇక్కడే ఉన్నాం కదా. అదనమాట సంగతి. ఏదేమైనా కానీ భయ్యా, ఇప్పుడు సినిమా సర్కిల్లలో ఒక న్యూస్ అయితే కనుక భయ్యా బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఏమిటా న్యూస్ అంటే, ది ప్యారడైస్ మన న్యాచురల్ స్టార్ నాని అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ పాన్ ఇండియా కాన్సెప్ట్తో భారీ చిత్రంగా రాబోతుంది. ఈ విషయం గురించి మనందరికీ తెలిసినదే. ఆల్రెడీ విడుదల చేసినటువంటి ఆయా షేర్ అనే సాంగ్ కూడా సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ని గెయిన్ చేసింది. ఇప్పుడైతే కనుక నార్త్ సైడ్ అంటే పాన్ ఇండియా రేంజ్లో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళకి మరింత గూస్ బంప్స్ తెప్పించడం కోసం ఒక హిందీ సాంగ్ని అయితే కనుక సినిమాలో పెట్టాలనుకుంటున్నారట. అది సినిమాలోనే అటు హిందీలో అయినా కానీ ఇటు తెలుగులో అయినా కానీ ఆ పాట హిందీలో ఉండబోతుందని సమాచారం. మరి దీనికోసం అయితే కనుక మన మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్రన్ గారు కూడా, అదేనండి అనిరుద్ధ్ రవిచంద్ర గారు కూడా ఒక సూపర్ హిట్ బీజిఎంతో ఫుల్ ప్యాక్డ్ సాంగ్ అయితే కనుక చేశారట. మరి ఆ పాట వింటుంటే గూస్ బంప్స్ అవడం ఖాయమంటున్నారు. ఈ విషయం కనుక నిజమే అయితే భయ్యా ఉంటుంది ఆయా షేర్ కాదు భయ్యా, షేక్ షకాల్ అయిపోతుందన్నమాట మొత్తం థియేటర్ మొత్తం. నార్మల్గానే మన న్యాచురల్ స్టార్ నానిగారు అనిరుద్ధ్ గారి సంగీతం ఒక రేంజ్లో ఉంటుంది ఇద్దరు కాంబినేషన్. దీనికి ఈ సాంగ్ కూడా పడితే ఇక నార్త్ ఏంటి సౌత్ ఏంటి ఆల్ ఇండియా వైజ్ మొత్తం ప్రతి థియేటర్లోనూ ప్యారడైజ్ పూనకమే భయ్యా. చూద్దాం మరి ఈ సాంగ్ని మన శ్రీకాంత్ వర్దేలా గారు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి త్వరగా సినిమా అయిపోయి మనం ముందుకు వచ్చేయాలని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం హిట్ 3 మూవీ నుంచి ఈ

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనమంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసుకుంటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి డాక్ మహారాజ్ మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ని ఎంజాయ్ చేసాం కదా. మరి ఇక మనం మీకు తెలిసాలో జింగ్ జింగ్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే ఒక చక్కని చిక్కటి కాఫీ తాగగానే రోజు ప్రారంభం కానివారు మనలో చాలామందే ఉన్నారు. అదేదో యుద్ధంలా కాకుండా ఔషధంలా తీసుకుంటే ఆ కిక్కే వేరు. మనలాంటి కాఫీ ప్రియుల కోసం ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చాలా ఫ్లేవర్డ్ కాఫీస్ కూడా వచ్చాయండి. ఓయ్, అంటే మనకు నచ్చిన ఎన్నో పూల పరిమళాలు ఉన్నాయి చూసారా, వాటిని కూడా కాఫీలో కాస్త ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సహజంగా మనకి పూల మొక్కలో చాలా రకరకాల ఫ్లేవర్స్ ఇష్టం కదా, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. సో వాటిలో ఎంచుకుంటే ఆ కాఫీ తాగుతూ ఉంటే బహుశా వీళ్ళు దీనిని ఎందుకు కనిపెట్టారని అనుకుంటున్నానంటే, ఆ కాఫీ తాగుతూ ఆ పూల తొట్టెలో ఏరుస్తున్నట్టుగా అనిపిస్తుందేమో అని అనుకునే కోసం చేశారేమో అనిపిస్తుంది. ఏదేమైనా కాఫీ రుచిలో ఎలాగుందా కానీ బాగుంటుంది అంటారు కదా, అలాగే అనుకుందాం. అదనమాట సంగతి. మరి మీకు నచ్చిన కాఫీ ఫ్లేవర్ ఏదో తెచ్చుకొని తాగేసి చక్కగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఇప్పుడు పాట వినిపిస్తా, వింటూ చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది గనీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

3 మనమున మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ప్రోగ్రాంలో నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని ఒక కవి గారు, రచయిత గారు, డైరెక్టర్ గారు అన్నట్టు గుర్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాట నిజమేనేమో అని అనిపించక మానదు. చిన్నతనం నుంచే పిల్లలకి మనం చదువు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణతో పెరగాలి అని ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తాం. దానితో పాటు నవ్వడం కూడా నేర్పించాలండి. అవును, మీరు వింటున్నది నిజమే. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక జోక్ చెప్తే నవ్వడం అనేది కూడా ఒక ఆర్ట్ అంట. ఏదన్నా ఒక పజిల్ ఇస్తే పిల్లలకి, సాల్వ్ చేస్తే మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో, అలాగే ఒక జోక్ విన్న తర్వాత నవ్వితే కూడా అంతే మెరుగ్గా మెదడు పనిచేస్తుందని లండన్లోని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని గురించి వారు అనేక పరిశోధనలు కూడా చేశారట. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నవ్వడం అంటే ఎలా పడతా నవ్వడం కాదు భయ్యా, చక్కగా విన్నదానికి ఆనందించి నవ్వాలి. అది కూడా ఒక ఆర్ట్, మనం పిల్లలకు నేర్పించాలి లైఫ్లో, అది ఒక పార్ట్, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి కూల్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
6: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా 15,00,000 పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్దతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విబిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్

ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసి ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్టం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్టపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్టపతి అన్నారు. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడూ లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు

అలా బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Aarti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటకం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో, ఇప్పుడు ప్రపంచమంతా ఎటు చూసినా గానీ అంతా ఏఐ ప్రపంచమైపోయింది. అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సరిగ్గా వాడుకుంటే ఈ ఏఐతో చాలా అద్భుతాలనే సృష్టించవచ్చు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక చక్కటి ఉదాహరణ. ఏఐ మినీ ప్రింటర్ అని ఒక చిన్న ప్రింటర్ని కొత్తగా లాంచ్ చేశారట. సో దీంతో మనం ఏం చేయించమయ్యా అంటే, మనం ఊహించే ప్రతి విషయాన్ని దానికి చెబితే అది అటువంటి బొమ్మను గీసి మనకి కావాలంటే ప్రింట్గా కూడా తీసిస్తుందట. నిజంగా భలే ఉంది కదా. అంతేకాదండి, పిల్లలు చదువుకోవడానికి వారిలో సృజనాత్మకతను పెంచడానికి కూడా బాగా పనిచేస్తుందట ఈ ఏఐ మినీ ప్రింటర్. సో మన చిన్నపిల్లలకి చిన్నప్పుడు చాలా చందమామ కథలు, చాలా కథలు చెప్తూ ఉంటాము. వాళ్ళలో బేసికల్గానే సృజనాత్మకత కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫలానాదా ఇలా ఉంటుంది, ఒక్కోసారి పిల్లలు మనకి కథలని అందులో ఆ పాత్రలో వాళ్ళు ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రింటర్ ఒకటి ఉంటే చక్కగా వాళ్ళే హీమ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, బ్యాట్మ్యాన్ లాగా, సూపర్ హీరో లాగా వాళ్ళే మనకు ముందు కనబడతారు. ఎలా ఉంది ఐడియా? అది బాగుంది కదా. మరి ఇది మీకేమో తెలుస్తుంది, గురించి అవుట్పుట్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పంజాబ్ నుంచి. విండు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి మన ఈ మీకు తెలుసా. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరలా తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పాల్గొంటారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లు అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఒక కీలక అంతర్జాతీయ భాగస్వామిగా ఎదిగిందని పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోల్కతా పర్యటనలో భాగంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్న మంత్రి, విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అన్నారు. నీట్ అడ్మిట్ కార్డులపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్లోడ్ చేసుకునే విద్యార్థుల కోసం ఎన్టీఏ నుంచి ఎస్ఎంఎస్, ఇమెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. May 3 నాటి పాత అడ్మిట్ కార్డులు చెల్లవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో టోకెన్లు జారీ చేసే సమయంలో మార్పు చేసినట్టు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్నటి వరకు అర్ధరాత్రి టోకెన్లు జారీ చేశామని, వేసవి సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి యథావిధిగా 2 నుంచి 4 గంటల మధ్యలోనే టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధి సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

బలమడే ఫ్రెండ్స్, మనం తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం 1:05. మరి ఈ సమయంలో మనమంతా ధీర అంటూ వీరవనితల కార్యక్రమంలో మన వీరవనితల గురించి మాట్లాడుకుంటుంటాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే ఆ వీరవనిత ఎటువంటి వారు, ఎవరు అంటే, ప్రతి మగాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది ఎంత నిజమో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అయింది. మరి ఆ స్వాతంత్రం వెనుక కూడా ఎందరో వీర మహిళల పాత్రలు చాలానే ఉన్నాయి. కొన్ని వేల మంది పోరాడారు, వారిలో ఎందరో చరిత్రను నిలిచిపోయారు. అందులో ఉన్న ఈరోజు కొందరి గురించైనా తెలుసుకోవడం మన బాధ్యత. అందరి గురించి ఇప్పుడు మీకు నేను చెప్పలేకపోయినా, అందులో ఒక ప్రముఖురాలు ఆవిడ గురించి ఖచ్చితంగా మీకు చెప్తాను. ఆవిడ ఎవరో కదండి, ఖచ్చితంగా ఆవిడ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. ఆవిడే బికాజీ రుస్తం కామా గారు. అసలు ఎవరు ఈవిడి, ఏం చేశారు, స్వాతంత్ర దినంలో ఈవిడికి ఉన్నటువంటి ఆ కీలక పాత్ర ఏంటి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా నేను మీకు ఈరోజు ఈ ధీర కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3 కార్యక్రమంలో మీకు తెలుసా, ఒక మహిళ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తుంటే తాను కూడా అదే ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి తాను కూడా ఎంతగా బాధపడ్డారు. అయినా తాను అనుకున్న స్వాతంత్ర పోరాటం కోసం ఎదురు నిలిచి పోరాడాలంటే తాను ఖచ్చితంగా ఆ రోగాన్ని ఎదుర్కొని తాను కూడా నిలవాలి అని చెప్పి స్వాతంత్రం కోసం తనవంత పాత్ర పోషించింది అంటే మీరు నమ్మగలరా? ఒక పెద్ద తనిక పార్సి కుటుంబంలో సెప్టెంబర్ 24, 1861 బొంబాయి నగరంలోనే అత్యంత గొప్ప దళిక కుటుంబంలో జన్మించారు మన వీర మహిళ మికాజీ రుస్తుమ్ కామా గారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్లేమో అనేక భాషలపైన పట్టు సాధించారు. 1885లో జరిగిన వివాహం అనంతరం వారు దేశంలోని పరిస్థితుల పట్ల ఎంతగానో కలత చెందారు. మికాజీ కామా గారు తమ వంతు సాయం, తమ బాధ్యత దేశం పట్ల నిర్వర్తించాలని చాలా దృఢనిశ్చయంతో భావించారు. చెబుతా మీకు ఇంకా అనేక విషయాల గురించి. మికాజీ కామా గారు స్వాతంత్ర ఉద్యమంలో వారి పాత్ర ఇలా ఉందన్నది. అంతకంటే ముందు మీకోసం ఈ చిత్రం నుంచి ఇప్పుడు రాబోతున్న దొంగ దొంగ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో

0: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ,
1: And Andhra Pradesh as a state is leading on execution. And the leadership just shared 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you three S's. All of us love that. The three S, why you should choose Andhra Pradesh. First one is speed.
0: అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమిపూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ,
2: యోగాంధ్రలో భాగంగా టెంపుల్ లో ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠధ్వని, అంతఃకరణ శుద్ధిధ్వని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఇస్ స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులతో, శ్రీకాళహస్తి ప్రజలతో, పిల్లలతో, అందరు అక్కచెల్లెలతో చేయడం అనేది ఆనందం.
0: రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ,
3: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన

చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహనా దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती एफएम 101.3
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర వీరవనితల కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం బికాజీ రుస్తం కామాగారు గురించి. చెప్పాను కదండి అక్కడ మీకు, బికాజీ కామాగారు ఒక పెద్ద ధనిక కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్ల అనేక భాషలపై పట్టు సాధించారని. మరి వారు అక్కడ తాగారనుకుంటున్నారా? కాదండి. 1896 బొంబాయి నగరంలో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి

చూడడంతో ఎందరూ ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో ఎంతో ధన సహాయం ఎంత చేసినా కానీ ఏదో తెలియని ఇంకా అసంతృప్తి బికాచి కమ్మగారులో ఉన్నారు. అందుకే ఇదంతా కాదని చెప్పి తానే స్వయంగా ఆ రోగులకు సేవలు చేసేవారు. ఆ సమయంలోనే వారికి కూడా ప్లేగ్ వ్యాధి రావడంతో కుటుంబ సభ్యుల ప్రోత్బలంతో చికిత్స కోసం ఇంగ్లాండ్లోని లండన్ దేశం వెళ్ళవలసి వచ్చింది. లండన్లో చికిత్స అనంతరం తిరిగి భారతదేశం రాబోతున్న సమయంలో బ్రిటిష్ వారు వారికి ఒక షరతును పెట్టారు. ఆ షరతు విన్న బికాచి కమ్మగారు ఆశ్చర్యపోయి ఎంతో బాధపడ్డారు. అసలు అంత ఆశ్చర్యపోయే అంత షరతు ఏం పెట్టుంటారనుకుంటున్నారు? చెప్తాను మీకు ఈ పాట తర్వాత.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అర్జున్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర వీరవనితల కార్యక్రమంలో. బిక్కాజీ కామగారు లండన్లో ప్లేగ్ వ్యాధి కోసం చికిత్స చేయించుకొని తిరిగి భారతదేశం వచ్చేద్దనుకుంటున్న సమయంలో బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఆ షరతు విన్నాక నివ్వెరపోయారు. అసలు ఇట్లాంటి షరతు కూడా పెడతారా అని చెప్పి ఆవిడంత ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ షరతు ఏమిటంటే, తిరిగి భారతదేశం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొనకూడదు అని బ్రిటిష్ ప్రభుత్వం వారు వారిని హెచ్చరించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు చేయనని హామీ ఇస్తే గాని తిరిగి భారతదేశానికి వెళ్ళే అవకాశం ఉండదు అని బ్రిటిష్ ప్రభుత్వం వారు అల్టిమేటం జారీ చేశారు. ఇది విన్న తర్వాత బిక్కాజీ కామగారు ఏం చేయాలని చెప్పి ఆలోచించి వారికి మాట ఇచ్చి తనలో తాను బాధపడడం కంటే తాను అక్కడే ఉంటూ ఉన్న చోటు నుంచే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు బిక్కాజీ కామగారు. లండన్లోని నివాసం ఉంటూ మన దేశం కోసం అనేక వ్యాసాలు పుస్తకాలు రాస్తూ ఉండేవారు బిక్కాజీ గారు. వారి ప్రసంగాల వలన, వారి రచనల వలన ఎందరో భారతీయులలో స్వాతంత్ర సంగ్రామం కోసం ఆకాంక్ష, ఆలోచనలు, ఆవేశం పరుగులు తీసేవి. మరి ఉన్న చోటు నుంచే వారు విదేశాల నుంచే భారతదేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా పాల్గొన్నారన్న విషయాల్ని ఇంకా మీకోసం చెబుతాను ఇప్పుడు రాబోతున్న ఈ పాట తర్వాత.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీర వనితల కార్యక్రమంలో. మరి బికాజా కామాగారు ఆ రకంగా లండన్లోనే ఉంటూ అనేక వ్యాసాలతో అనేక రచనలతో భారతీయ యువతలో స్వాతంత్ర సంగ్రామం కోసం అనేక ఆలోచనలను అనేకైనటువంటి ఆలోచనల వారి కోసం కొత్తగా వారి రచన ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. 1907 ఆగస్టులో జర్మనీలో జరిగినటువంటి స్పుట్గార్ నగరంలో జరిగే అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు అక్కడికి వెళ్ళి మరీ మన దేశ స్వాతంత్రం కోసం వారి మద్దతును కోరారు. మన దేశానికి ఒక పతాకం అనేది ఉండాలి అని ఒక త్రివర్ణ పతాకాన్ని వారు బృందం ద్వారా ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి మరీ ఆ సమావేశంలో ప్రదర్శించిన వీర మహిళ మన బికాజీ కామాగారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం బికాజీ గారి కృషి. ఇంగ్లాండ్లోనే ఉంటూ అక్కడ నుంచి భారతదేశం స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసిన బికాజీ కామాగారు 1935 తీవ్ర అస్వస్థతకు గురై భారతదేశం తిరిగి వచ్చి ఎందరో మహనీయులతో సమయం గడిపి 1936 వారి కన్నతల్లి వంటి భారతదేశంలోనే తుదిశ్వాసను విడిచారు. చూశారా మరి, ఒక స్వాతంత్రం తేవడం కోసం ఎందరో ఎన్నో రకాలుగా కృషి చేశారో వారిలో మన ఈ బికాజా రుస్తు కామాగారు కూడా ఒకరు. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి గురించి మన ధీరా కార్యక్రమంలో ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉంటాం. ఇదండి ఈనాటి మన ఈ ధీరా. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఇక ఈనాటి ఈ ధీరాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ తర్వాతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 అయిపోయింది. అంటే మనమంతా ఈ టైంలో సందడే సందడి అంటూ చక్కగా మనం అడిగే ప్రశ్నలకు మీరు

0: చే సమాధానంతో దుమ్ము దులిపేలాగా కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇక లేట్ జోక్ను స్టార్ట్ చేసేద్దాం. ఈనాటి మన ఈ సందడే సందడని. మరి నేను ప్రశ్నలతో సిద్ధం, మీరు కూడా సమాధానంతో సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం దుమ్ము దులిపేసేలాగా ఈనాటి సందడే సందడని. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కనుక నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయడమే. ఇట్స్ వెరీ ఈజీనా. ఒక చిన్న డిస్క్లైమర్ గమనిక ఏమిటంటే నేను అడిగే ప్రశ్నల కోసం మీరు ఎటువంటి అంతర్జాలం ఇంటర్నెట్లో సర్చింగ్ గట్రా చేయకుండా మనకు తెలిసిన జ్ఞానాన్నే మనం ఉపయోగిద్దాం. ఎందుకంటే అదే కదా మనదే అదనమాట సంగతి. మరి ఇక మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులను, ఏమిటది? ప్రశ్న మరొకసారి, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులను, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Conquer the world, baby, you and me. Singing out loud, come on, breaking the wall, come on. Conquer the world, baby, you and me. Singing out loud, come on, breaking the wall, come on.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో మరి ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూసేద్దాం. ఎవరెవరు ఎక్కడ నుంచి పంపించారు అంటే, హలో హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించడం ఇంకా బాగుండేది. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. స్వాగతం అంటున్నారు భయ్యా. స్వాగతాలే కాదు భయ్యా, మనం ప్రశ్నకు సమాధానం ఉంటే బాగుండేది కదా. నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి పంపించేశారు. రైట్ ఆన్సర్, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి మాలాంబి. రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్తో, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి. రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రైట్ ఆన్సర్, అరే రే రే పంపించలేదే మీరు. నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు ఖమ్మం డిస్టిక్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్తో, నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి తాళంకప్ప అంటూ, సారీ కాదుగా. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకీర్తిక వెన్నెల పంపించేశారు విత్ రైట్ ఆన్సర్తో. అర్థం చేసుకునే ప్రేమ డాక్టర్ జిలోని అయాన్ బేక్ తిప్పనపల్లి నుంచి అంటూ, భయ్యా హౌ భయ్యా, గూటిలోని గువ్వ ప్రేమలా ఉంటుందా? తప్పులేదులేండి, ఒక్కొక్కరి భావన ఒకలా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ భయ్యా. ఓకే, నెక్స్ట్ పాలెం ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ రైట్ ఆన్సర్తో కలిపి. నెక్స్ట్, పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య గారు పంపించేశారు. రైట్ ఆన్సర్తో తదుపరి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు తాళం చెయ్యి అంటూ. హౌ, అది కాదుగా అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటున్నారు ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. మంగళగిరి నుంచి దామల చినమస్తాన్రావు పెద్దమస్తాన్రావు గారు. రైట్ ఆన్సర్, నీలనాయక్ మేనక వర్ష అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి పంపించేశారు ఆదోని మండలం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బట్ వేర్ ఇస్ ఆన్సర్? రవి తేజ నేనింతే మూవీ అంటూ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరేష్ జానకి గారు విత్ రైట్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్జీ అంటున్నారు రైట్ ఆన్సర్తో కనకరాఫ్ అంపెటర్ నుంచి. నెక్స్ట్, రాజోలి మండలం నుంచి జయన్న పంపించేశారు. రైట్ ఆన్సర్ అండి. హాయ్ నమస్తే అండి, మధుకూర్ నుంచి జాఫర్ హుసేన్ పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లిగ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుం భాయ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం భాయ్. శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో మొహమ్మద్ ఇనాయతుల్లా కమ్మారెడ్డి జిల్లా నుంచి. అన్వర్జీ అస్సలాం అలైకుమ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం సార్. మా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్తో నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు వాల్ క్లాక్ అంటూ. హౌ సార్, హౌ కాదుగా. ఫణి సత్యశ్రీ పంపించారు తెనాల నుంచి. రైట్ ఆన్సర్తో తదుపరి

హాయ్ అంటూ పంపించేశారు మనకి హెల్మెట్ అంటూ దీకుండ ప్రసాద్ నా గురుభాయి విజయవాడ అంటూ. కాదు గురువు గారు, అది కూడా కాదు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నాలుక, టంగ్. అది గూటిలో గువ్వలాగా లోపల ఉంటుంది కానీ బయటికి రాదు, ఎంత గుంజినా రాదు. ఎందుకంటే నొప్పి వస్తుంది కదా, అది అటు ఇటు కదులుతుంది, అది లేకపోతే పనే అవ్వదు. అదన్నమాట సంగతి. మరిక నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 5 వేళ్ల అప్పడం అలిగితే గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, 5 వేళ్ల అప్పడం అలిగి గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. చూసుకుందాం రైట్ ఆర్ రాంగో. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. కానీ భయ్యా, ఇప్పుడు నేను వినిపించే ఈ పాటలో 2 జనరేషన్స్ సంబంధించిన పాటలు భయ్యా. ఒక పాటని అటుగా ఒక పాట ఇటుగా వాళ్ళని విజువలైజేషన్ చేసుకుంటూ వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అగ్నిపర్వతం నుంచి ఒక సాంగ్ వస్తుంది, తర్వాత అతడు నుంచి వస్తుంది. ఆ పాటలో కృష్ణ గారిని, ఈ పాటలో మహిబాబు గారిని ఊహించుకుంటూ వినండి. పాటలు ఒక రేంజ్లో ఉంటే విని చెప్పండి ఎట్లా ఉందో. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్చన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను చెప్పాను కదా అన్నాడు మీకు, ఒక రెండు పాటలు రెండు జనరేషన్స్ నుంచి వస్తాయి. ఆ పాటలు వింటే ఒకరిని, ఆ రెండు పాటల్లో ఒకరిని ఒకరు ఊహించుకోండి, ఇంకో రేంజ్లో ఉంటుందని మరి మన ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో మరి చూద్దాం. మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాను కదా, ఆ ప్రశ్నకు సంబంధించి మన వాళ్ళు ఏం పంపించారో చూసేద్దాం. 5 వేళ అప్పడం, అది అలిగితే గోడకి కూర్చుంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. కనకారావు ఫ్రెండ్ పెడన నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి, రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ ఫ్రమ్ తెనాల నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. హాయ్ మంత్రి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు. ఓకే, ప్రశ్నకు సమాధానం వద్దు భయ్యా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. పుట్టపాక చేనేత కాలనీ నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పంపించేశారు నంద్యాల నుంచి పిల్ల సుబ్బారెడ్డి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి విత్ రైట్ ఆన్సర్తో. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీర పంపించేశారు అమీదా బేగం, రైట్ ఆన్సర్తో. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. పెడన నుంచి నాని గంగ, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే సార్ అంటూ పంపించేశారు. మైదుకూరు నుంచి జాఫర్ గరిట అనుకుంటున్నాను సార్ అంటూ. ఓకే, కాదు సార్, గరిట కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ, రైట్ ఆన్సర్తో. తదుపరి పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ హాయ్ అంటున్నారు, ఆన్సర్ లేదు. హర్షవర్ధన్ రెడ్డి పంపించేశారు, ఓ రాంగ్ ఆన్సర్ భయ్యా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. యమలీల సినిమాలో సన్నివేశం జ్ఞాపకం వచ్చింది అన్వర్ భాయ్ అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ రవితేజ నేను ఇంతేంటి పంపించేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఎం ఉరహరి యశ్వంత్ జానకి విత్ రైట్ ఆన్సర్తో. తరువాత నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట నుంచి పంపించారు అనంతపురం డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్తో. మాలంబి కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. మిగతా ఆన్సర్లన్నీ తర్వాత చదువుతాను, ఇప్పుడు వార్తల తర్వాత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కే సుగుణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులు

దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ఉదయం జరిగిన రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి, బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తుల కోసం తిరుమలలో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మేర మొత్తం 70,261 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు తెలిపారు. రాష్టంలో వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీసీ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన ప్రతి ఒక్కరికి అవసరమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నాం సందడే సందడిలో. మరి ఇందాడ ఒక ప్రశ్న అడిగాను కదా, 5 వేళ్ల అప్పడం అలిగితే గోడ కూర్చుంటుంది ఏమిటి అదని. మరి దానికి సంబంధించి మన మిత్రులు పంపించిన మెసేజ్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఎవరెవరికి నుంచి పంపించారో చూసేద్దాం. గణేష్ రాజు ఫ్రమ్ శివాత్స కోనాపూర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. జిల్లాని తిప్పనపల్లి నుంచి పంపించేశారు. ఐఎమ్ బ్యాక్ అంటూ రైట్ ఆన్సర్తో పెట్టిన జోగనందరూ కళ్యాణ్ చప్పల్ రాజు గారు పంపించేశారు. హై అన్వర్ గారు అగ్నిపర్వతం సినిమాల పాట అదిరింది సార్, బాలు గారు జీవించారు సార్ అంటూ. ఓకే సూపర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు. రైట్ ఆన్సర్. జవాబు అంటూ పంపించేశారు జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. రైట్ ఆన్సర్తో ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేసే భయ అంటున్నారు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. నెక్స్ట్ కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మస్తాని ఫ్రమ్ జగ్గారపేట. రైట్ ఆన్సర్తో రమేష్ దొంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. దేవనూరు మధ్యరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే పిడక. అవునండి, మీరు అనేది నిజమే. 5 వేళ అప్పడం అలిగితే గోడకు కూర్చున్నది మన పిడకే.

0: ఇందాక మన మిత్రులు చెప్పారు చూసారా, యమలీలా చిత్రంలో ఒక సీన్ చూపించారు భయ్యా అంటూ. చూసాంగా ఆల్రెడీ అందులో. అదనమాట విషయం. మరిక మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటా గుండు? ప్రశ్న మరొకసారి, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్, కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్, నేనే నెంబర్ వన్.

పర్సు జాగ్రత్త జాగ్రత్త మని పర్సు ఇది జనతా బస్సు జాగ్రత్త జాగ్రత్త మని పర్సు ఎవరు ఎక్కడ దిగుతారు ఏం తలకెత్తుకుపోతారు ఎవడికి తెలుసు గోవింద గోవింద ముద్రలు వేసే నోట్ల కట్టలు ముడుపుగా వేసే పెద్ద మనుషులు ముసుగులు తీస్తే రాఖల్స్ మూట విప్పితే బాటిల్స్ నేనే నంబర్ వన్ నేనే నంబర్ వన్ నంబర్ వన్.

0: రకరకాలుగా దోపిళ్ళు.
1: ఏది నంబర్ వన్? నంబర్ వన్,
0: ఎస్ నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నంబర్ వన్.

కాదు సందేశం ఇవ్వాలయ్యా సౌకర్యం ప్రతి ఒక్కరప్పుడు నెంబర్ వన్ చెబుతున్నాడు నెంబర్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడి కార్యక్రమంలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించినటువంటి సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో? దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. రైట్ ఆన్సర్. మంచి ప్రశ్నలు మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, కార్యక్రమం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ పంపించేశారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒక్కడు అలాంగ్ విత్ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ వివి రెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. కనకారా ఫ్రంపెడర్ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, మా అభిమాన హీరో కృష్ణ మహేష్ బాబు పాట వినిపించి సంతోషపెట్టారు, థ్యాంక్ యూ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ కాకారా నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య పంపించేశారు బోడి గుండు అంటూ. కాదుగా. నెక్స్ట్ పెడన జోగరాంధరావు కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మస్తాని ఫ్రమ్ జగ్గయ్యపేట నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిత్తవటం మండలం నుంచి రైట్ ఆన్సర్. కాదండి ఓయ్, ఇది రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ నల్లగొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ కలిపి పంపించేశారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్థానరావు పెద్దమస్థానరావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. ఈరోజు మీరు వినిపించిన పాటలు చాలా హైలైట్గా ఉన్నాయండి, నమస్తే అంటూ. థ్యాంక్ యూ సోదరా. నెక్స్ట్ పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. షేక్ అయాన్ షేక్ బేక్ తిప్పనపల్లి నుంచి పంపించేశారు బోడిగుండు నుంచి. హౌ భయ్యా, హౌ? ఇట్స్ రాంగ్ ఆన్సర్. జవాబు అనుకుంటున్నా అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. భయ్యా, మీరు అనుకోవద్దు, అది రైట్ ఆన్సర్ ఎలాగో. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్తో. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మార్బుల్స్ అంటూ. మార్బుల్సా? ఓహో, మార్బుల్సా? కాదు భయ్యా, అది కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు నీటి బుడుగ అంటూ. నీటి బుడుగ ఏమో అండి, నా సమాధానాలు ఇది లేదు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రామ రైట్ ఆన్సర్.

0: నెక్స్ట్, రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీర అమీదా బేగం. రైట్ ఆన్సర్. నెక్స్ట్, గోరిన్ టాకు అంటున్నారు. గోరిన్ టాకా? హౌ భయ్యా, ఎలాగా, దీన్ని ఎలా జస్టిఫై చేయాలి, నాకు అర్థం కావడంలా. నెక్స్ట్, అన్వర్ గారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేస్తారు. నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, లలిత మురళి భాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి నుంచి. రాంగ్ ఆన్సర్. నీలా నాయక్ మేనక్క వర్ష భవ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు డోర్నాల నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెడర నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. కుండ బోర్లా ఉంది అంటూ పంపించేశారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. కుండ బోర్లించినా కానీ ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు సోదరా, దెర్ ఈస్ ఆప్షన్. చిన్నప్పుడు ఆడుకోవాలి ఆటలు మనం. నెక్స్ట్, మొక్కజొన్న కంకి అంటున్నారు గణేష్ రాజు కొనపూర్ నుంచి. కాదుగా. నెక్స్ట్, పెడర జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కేడీ నెంబర్ వన్ పాటలో సినిమాలో పాటమయ్యా సూపర్ అంటూ. ఓకే. నెక్స్ట్, రాజుల నుంచి జయన్న గారు. రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతున్నాను సార్, క్వశ్చన్ మధ్యలో రిమూవ్ చెయ్యండి సార్ అంటూ నాకు అర్థం కాలేదంటూ. ఆహా, హౌ భయ్యా, మనకు అర్థం కాలేదని ఎట్లా డిలీట్ చేస్తుందని. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. బాగుంది డైలాగు. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి భయ్యా అంటూ. ఓహో ఓకే, మీరు పలానా ఆన్సర్ అనుకుంటూ పంపించేశారు, చూసారా, అది రైట్ ఆన్సర్ భయ్యా. ఇంతకీ అలా అనుకుంటున్నది ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల. రైట్ ఆన్సర్తో అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు అనుకుంటారు కదా, చెప్పేస్తాను భయ్యా. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కోడిగుడ్డు. కావాలంటే ట్రై చేయండి భయ్యో, కోడిగుడ్డు మీద ఇంకో కోడిగుడ్డు పెట్టండి, నిలుస్తుందా? నిలవదు. దట్ ఈస్ ద మ్యాజిక్. అదనమాట సంగతి. సో మరి ఇంకొక ప్రశ్న మీకోసం రాబోతున్నది ఏమిటి అంటే దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.
1: నేను పుట్టాను లోకం పెట్టింది, నేను ఏడ్చాను

కడవులు ఉన్నాయి. కడవులు మధురం చేసే చంచిక మధువులు ఉన్నాయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి. అగ్గిపుల్ల గీచేసాయి, నీలో సైతం తరిమేసాయి. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను లోక.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సందడే సందడిలో మరి ఇందాడొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి. ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మరి మీరు మా రామారావు గారు పాట వినిపించారు, అలాగే మా సూపర్ స్టార్ గారు పాట వినిపించారు. ఆల్రెడీ వినిపించేశాను సార్. వినిపిస్తారని కోరుకుంటున్నా అంటున్నారు. వినిపించేశాను ఆల్రెడీ. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. కానీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అండి. ఓకే, నెక్స్ట్, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఫ్యాన్ అంటూ ఫ్యాన్ భయ్యా. ఓకే, కన్సిడర్ చేయొచ్చు భయ్యా, ఇది కూడా ఒక సమాధానమే. కాకపోతే ఇంకో సమాధానం వేరేది ఉంది, అది కూడా ఏమిటో మనము చూద్దాం, చెబుతా అది కూడా ఏమిటో. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తదుపరి దేవనూరు నుంచి అష్టదిగ్గజాలు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మనసు అంటూ మనసు. ముక్కలు చేస్తే ఎన్ని ముక్కులైనా అవుతుంది, మూడు ముక్కులతో ఎక్కడ ఆగుతుంది సోదరా. కానీ ఇంకోటి పంపించేసారు చూసారా, దానికి కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి పంపించేశారు ఫ్యాన్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. నాకైతే తెలియదు అంటూ సూపర్ భయ్యా, నాకు తెలీదు, సమాధానం తెలిసేదాకా అతను తెలిసిందనమాట. నెక్స్ట్, మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతాను సార్ హెలికాప్టర్ అంటూ. సార్ హెలికాప్టర్కి మూడు భాగాలు ఏంటి సార్, 33 భాగాలు పైగా ఉంటాయి సార్. నెక్స్ట్, అక్కరపాక నుంచి రామ రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రెండ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. తదుపరి పెడర జోగానందలో కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రెండ్ కోదాడ నుంచి రైట్ ఆన్సర్. మాలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మనస్సు అంటూ మనస్సు. మూడు ముక్కలు ఏమిటి, ఉంటే ఒక ముక్కగా ఉంటుంది, లేదంటే 33 ముక్కలు అవుతుంది, ఏమీ చేయలేము దానికి, అదనమాట సంగతి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. సీలింగ్ ఫ్యాన్ అంటున్నారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, నెక్స్ట్, రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం ఆ టూ అంటూ. సారీ అండి, నాకు అర్థం కాలేదు. ఎస్కే అయాన్ బేగ్ సాజిద్ గౌస్ పంపించేశారు తిప్పనపల్లి నుంచి బాణం అంటూ. బాణం, ఓకే, దానికి మూడు ఉంటాయా యారోకి, ఏమండి ఇప్పుడు ఇలాగా. నెక్స్ట్, కుస్మ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబారం చిన్న నుంచి బొంగరం అంటూ. బొంగరం, వావ్, చిన్నప్పుడు అంత బాగా ఆడేవాడమో. నెక్స్ట్, మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. పెడల నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకి గారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి చీటా అంటూ. చీటా, చిరుతకు నాలుగు కాళ్ళు ఉంటాయి కదండి, కాబట్టి దానికి మూడు ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్, మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, మస్తానీ ఫ్రమ్ జగ్గాపేట నుంచి పంపించేశారు మనసు అంటూ. మనసు

ముక్కలవుతుందంటారు. ఆ పదాన్ని గట్టిగా పట్టుకున్నట్టున్నారు మన శ్రోతలు. తదుపరి నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ ఇందరు పంపించారు కదండి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు జమలయ్య దొడ్డిదేవరపాడు నుంచి. నెక్స్ట్ రాజోళ్ళు బోరెలు నుంచి జయన్న గారు బాణం అంటుడు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు సుబ్బారెడ్డి పల్లిగ్రామ్ నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్తో. సీను ఐరాల నుంచి అంటూ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు రైట్ ఆన్సర్. దేవిసేన తిరుపతి నుంచి చాలా రోజులకు వచ్చావయ్యా అంటున్నారు అడ్డంటూ. ఓకే సార్. నెక్స్ట్ తదుపరి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హెలికాప్టర్ అంటూ. హెలికాప్టర్కి మూడు రెక్కలు ఉంటాయా, కానీ చాలా భాగాలు ఉంటాయి కదండి. తదుపరి మంగళగిరి నుంచి యశోద డే అంటూ. కాదుగా, గురుస్వామి నాయుడు పంపించేశారు రుంపచారుల నుంచి రైట్ ఆన్సర్. తదుపరి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి సమాధానం కోసం మీటింగ్ రాలేదు. ఊరకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ కాలు ఫ్రమ్ సత్యశ్రీ తెనాల నుంచి. కాలు హౌ సార్? మైదుకూరు నుంచి జాఫర్ గాలిపడం అనుకుంటున్నాను సార్ అంటూ. గాలిపడం కదండి. హాయ్ అండి, చిన్న కాకర నుంచి సుమా అంటున్నారు రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ గారు నమస్తే అంటూ సుగ్నాబాయి రఘువీర్ సింగ్ గారు సమాధానం లేదు. అనంతపురం ఛార్జింగ్ బోర్డు కాలనీ నుంచి కంగారు అంటూ. కాదు భయ్యా, మన వాళ్ళందరూ రకరకాలుగా ఆలోచించి విధ విధాలుగా పంపించేశారు సమాధానాన్ని. ఇంతకీ ఎవరు ఎన్ననుకున్నా కానీ భయ్యా, ఫ్యాన్ ఈజ్ రైట్ ఆన్సర్, గడియారం కూడా రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. మరి ఇక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఏమిటా ప్రశ్న అంటే, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. నీళ్ళలో ఎంత ముంచినా మునగదు, నిప్పుల్లో ఎంత కాల్చినా కాలదు, అరే ఎంత కొట్టినా కూడా చావదు. ఏమిటది ప్రశ్న మరొకసారి? నీళ్ళలో ముంచినా మునగదు, నిప్పులో కాల్చినా కాలదు, కొట్టినా చావదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814కి అయితే వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నీళ్లలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చేసేదా? అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్లపూడి నుంచి గౌస్ భాష పంపించేశారు షబియా కూడా కలిపి వాచ్ అంటూ. ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్, మీ పేరు మాకున్న అభిమానం అని కూడా చెప్పొచ్చు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. భయ్యా సూపర్ భయ్యా, ఎలా భయ్యా, ఇలాగా కష్టం భయ్య తట్టుకోవడం? నేను కూడా ఎన్నెన్న అబద్ధాలు చెప్పాను భయ్య, కానీ ఇంత అంటే తట్టుకోవడం కష్టం ఉంది భయ్యా. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించారు మీరు, చెప్పినది కాదు అందులో కూడా ఇంకో పక్కన రైట్ ఆన్సర్ పంపించారు, అది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, కనకరా ఫ్రెండ్ పెట్టిన నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పెట్టిన జోకర్ అందరూ కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోడదాడ నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ సార్ అంటున్నారు బి రాంబాబు. టైలర్ కమల మనసన్కో ఫ్యామిలీతో కలిపి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, ఫనీ సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ రైట్ ఆన్సర్ పంపించేశారు, ఓకే విత్ క్లారిఫికేషన్ కూడా. నెక్స్ట్, దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు ప్రేమ అంటూ. ప్రేమ ఈ పదం ముందు చూశారు, ఎంతో బరువుగా ఉంటుంది, అందినట్టే ఉంటుంది, అందకుండా ఉంటుంది అని ఎందరో కవులు అంటూ ఉంటే వింటూ ఉన్నామన్నమాట. ఏదైనా భయ్యా తప్పలేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యిండి వచ్చామో కదా. ఓకే నెక్స్ట్, మల్లికార్జున అభిరామ్ కేశవ పంపించేశారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి శోభ ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తదుపరి కెవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. లలిత మురళి బాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. సిరిగురి హరికృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. జయం భాష పంపించేశారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ అంటున్నారు చీరాల నుంచి రైట్ ఆన్సర్తో. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణ రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు మస్తాని ఫ్రమ్ జగ్గాపేట నుంచి. ఓకే, చిన్నకాకర నుంచి సుమ రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు బిజ్లీ వెంకటేశ్ శ్యామల రైట్ ఆన్సర్తో. తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పంపించేశారు రైట్ ఆన్సర్. పాలెం పోలేగర్ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. తదుపరి అన్వర్ బాయ్ డాక్టర్ జిలాని తిప్పనపల్లి నుంచి చిరంజీవి గారు పాటేసినందుకు థ్యాంక్స్ అంటూ. ఓకే థ్యాంక్ యూ బాయ్. నెక్స్ట్, రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రైట్ ఆన్సర్ ఏలూరు నుంచి. మంగళగిరి నుంచి దామల చినమస్తాన్న పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి గోనుగండ గారి నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. దాసరపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపించేశారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ తో. తదుపరి సిరిసిల్ల నుంచి పోలెపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నుంచి రామ కార్తిక రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ పేరు పంపించలేదు. నెక్స్ట్, వీరా కనకారావు పార్వతి పంపించారు వీరభద్రపురం నుంచి అనుకుంటున్నా అంటూ రైట్ ఆన్సర్ మీరు అనుకున్నది. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు బట్ పేరు లేదు. నెక్స్ట్, కానూరు నుంచి తాతారావు గారు ఈరోజు ప్రోగ్రాంలో పాటలు చాలా బాగున్నాయండి అంటున్నారు, థ్యాంక్ యూ సూపర్ హిట్ అంటూ. అదనమాట సంగతి. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, కొంతమంది గాలి అన్నారు, కొంతమంది నీడ అన్నారు, ఇంకొంతమంది మనసు అన్నారు, ఇంకొంతమంది ప్రేమ అన్నారు, ఎన్ని రకాలుగా ఎన్నన్నా కానీ ఇవన్నీ పట్టుకోలేము, కాలువలేము, ఏమీ చేయలేము. ఏదేమైనా కానీ రైట్ ఆన్సర్

ఇత్తడి కూడా ఉంటుంది చూసారా, నానార్థాలని అందులో ఇది కూడా టేసుకోవడమే అదన్నమాట సంగతి. ఏదేమైనా కానీ ఇదండి ఈనాటి మన ఈ సందడి. సందడి మీరంతా చక్కగా ఆడేస్తూ పడేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. ఈ సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తూ మరి తర్వాత మనం అంతా కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

నేల విడిచి సాము నిన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైనా పాలు తాగరా, బ్రతుకంటే బస్తి మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. గురిచు

ఎత్తులు జిత్తులు వేయరా, ఎత్తులు జిత్తులు వేయరా. ఆకాశం నీ హద్దులా అవకాశం.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్లో నిన్న భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం నెక్స్ట్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు.

ఎడ్లు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. రాష్టంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా 230 పార్కులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటో నగర్ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తేవాటి పుల్లారావుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించి ప్రసంగించారు. తీర ప్రాంతాల్లో బీచ్ షాక్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట పర్యాటక కమిటీ చైర్మన్ ఆర్వీ స్వామి పేర్కొన్నారు. విజయవాడలో నిన్న ఛాంబర్స్ పర్యాటక రాష్ట కమిటీ సమాపేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి 12 ఏళ్ల పాటు అంకిత భావంతో కూడిన సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన చారిత్రాత్మక విజయాలు, కీలక సంక్షేమ పథకాలు, ప్రధాన అభివృద్ది కార్యక్రమాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన కారణంగా ఈ రోజు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
0: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ సమయంలో మనమంతా ప్రతిరోజు వివిధ అంటూ ఒక ప్రత్యేకమైన సినీ సెలబ్రిటీ ఆయన నటించినటువంటి వారి చిత్రాల నుంచి వచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన కోసం వచ్చేసినటువంటి ఆ సినీ ప్రముఖులు డాక్టర్ హీరో రాజశేఖర్ గారు. సో మరి ఆయన నటించేటువంటి చిత్రాల నుంచి వచ్చే ప్రతి పాటను వింటూ ఈ సమయంలో మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ విలన్ మరియు ఆయుధం. ఈ చిత్రాల నుంచి వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

bless in the vanilla. Hello dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల రొటీన్ కూడా

మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్ కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి. పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తినడానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంట వెంటనే మార్పులు వస్తే వారేదో విషయం గురించి వరి అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ చిన్నారి తన హెల్త్ గురించి మరింత కాన్షియస్ గా ఉందా? హెల్త్ కి సంబంధించిన సమస్య వచ్చిందేమో అని కంగారు పడుతుందా? తన బాగోగుల గురించి తరచూ మీ నుంచి భరోసా కోరుతుందా? అయితే ఈ మహమ్మారిన బారి పడతామేమో అన్న టెన్షన్ మీ చిన్నారిని ఇబ్బంది పెడుతుందని గమనించాలి. స్ట్రెస్ కి గురైన కొంతమంది పిల్లలు తమ పక్కనే ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాని లేదా తోబుట్టువులు గాని తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారా? అయితే వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్లు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు మళ్ళీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారి స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ని వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు.
మాట్లాడే ముందు

0: ఆలోచించండి, మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి, వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకు మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా కానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు, అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్, యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది, అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్, అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, బాగుంటే సరిపోదు. వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా వల్ల బుద్ధి మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడేస్తారు, చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్లో ర్యాండమ్గా చూసినా కానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు, అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు, అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్? వెల్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైమ్, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

0: లే పాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుండి హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్ లావణ్య, జగన్, లక్ష్మణ్ దుర్గయ్య, మీనా రాజేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి, దుర్గాప్రసాద్, కృష్ణవేణి వీరందరి కోసం ప్రేమ పావురాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం రామ్ లక్ష్మణ్. ఈ పాటను మీకోసం
1: నీ జత లేక పిచ్చిది కా

కార్యక్రమంలో మరో పాట. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం రఘు కుంచే స్మిత పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుత్తి రోడ్ రాణినగర్ నుండి రాజశేఖర్,

0: వినే ముందుగా ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా రోజ్గార్ మేళా 2026 కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ప్రసారం ముగిసే వరకు కొనసాగుతుంది. ఢిల్లీ నుండి రిలే.

0: నివారణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 235వ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video didn't sell speed, I'll do it all over again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
0: Idila undaga, ITC chairman Sanjeev Puri matladutu, రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువైనటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంకి వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల

0: పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th class ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమరలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
0: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జె గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈశ్వర్ చిత్రం కోసం రాజేష్ కృష్ణన్, ఉషా పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత

0: ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. F3 చిత్రం కోసం రాహుల్ సిబ్లిగంజ్ గీతామాధురి పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: రామ్ మాంగళ్యాడి పాడిన సంగీతం సంతోష్ నిర్వాణ్.

0: అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.
3: అప్రమత్తంగా ఉండండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాననే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర్ మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సప్నో కో శక్తి దేనే వాలీ యోజన హై.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాలు చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో

0: 5000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జీఐటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
2: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేదవర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
3: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर लिया.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగ వృద్ధిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు

0: పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పల్లె ప్రాంతాలు శీర్షికన చెక్క భజనలు కార్యక్రమంలో శ్రీ ఎం తిక్కప్ప బృందం వారిచే చెక్క భజనలు వింటారు.

మీరింతవరకు చెక్క భజనలు కార్యక్రమంలో శ్రీ ఎం తిక్కప్ప బృందం వారిచే చెక్క భజనలు విన్నారు. ఇప్పుడు జానపద గేయాలు కార్యక్రమంలో శ్రీమతి టి ఓబులమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు.

శ్రోతలు, ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి టి ఓబులమ్మ బృందం వారి జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: భారతి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో
2: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: నవీన్ కుమార్ గారు
3: చెప్పండి సార్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
3: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని

0: ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశివరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి. ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా, లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే, మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సివిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్య

0: ఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మిషనరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మిషనరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మిషనరీస్ అన్ని మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మిషనరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు,
0: చెప్పండి
1: స్వయం
0: సార్.
1: సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువు రాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

0: మచ్ మీరు ఇంతవరకు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ధర్మవరం కేతిరెడ్డి కాలనీ నుండి ఎం నరేష్ బాబు, కోమలాదేవి, కుసుమామృత, దీపక్ వీరందరూ కోరుతున్న పాట ఊసరవెళ్ళి చిత్రం కోసం విజయ్ ప్రకాష్, నేహా వాష్ణి పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్.

అభిలాష కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చక్రవాకం చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన, రామకృష్ణ సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, దాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం చక్రవాకం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. విచిత్ర కుటుంబం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన శ్రీనారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం టీవీ రాజు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుత్తి రోడ్ రాణినగర్ అనంతపూర్ నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్, వీరందరి కోసం విచిత్ర కుటుంబం చిత్రం నుండి ఈ పాట

అభిలాష కార్యక్రమంలో తరువాతి ఉత్తరం. సనప గ్రామం ఆత్మకూరు మండలం నుండి పుల్లన్న, అలివేలు వీర, సాయి, అంజీ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట బొబ్బిలి బ్రహ్మాండ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: మీరు విన్న ఆ పాట జై జవాన్ చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడింది. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు వైఎస్ఆర్ డిస్టిక్ రైల్వే కొండాపురం కోడూరు నుండి మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, అనిల్, శంకర్, శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, నేత్రావతి, యమున, రాజన్న, సుభద్రమ్మ.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భార్య చిత్రం కోసం పి సుశీల పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం మాస్టర్ వేణు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి, వీరందరి కోసం భార్య చిత్రం నుండి ఈ పాట

మీరు విన్న ఆ పాట మావి చిగురు చిత్రం కోసం. కోరినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: आपके समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9,000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं, ये पूरी विश्व में अनुबंधित रोगों की जाँच परख की सबसे बड़ी पहलों में से एक है.
0: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్ధిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMVBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో उपाधि మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: साथियों आमतौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती है, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है, सरकार उसके साथ खड़ी होती है.
0: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాస్పోర్ట్ జారీ

0: ఈ ప్రక్రియ వేగవంతంగా సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా గౌరవంగా విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఎన్సీఆర్బీ అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు, హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: అపరాధ కే విరుద్ధ లడాయి మే సబ్సే బడా హథియార్ బల్ నహీ హై, సబ్సే బడా హథియార్ వైజ్ఞానిక్ సాక్ష్య. అగర్ వైజ్ఞానిక్ సాక్ష్య శురువాత్ సే హీ సంరక్షిత కియే జాతే హై తో క్రిమినల్ కో సజా కరానే మే ఇస్సే బడా కోయి హథియార్ ఉపయోగ నహీ హో సకతా. ఔర్ ఫింగర్ప్రింట్ ఏ వైజ్ఞానిక్ సాక్ష్య ఇకట్ఠా కర్నే కి హమారి జో మశక్కత్ హై ఇస్మే ఫింగర్ప్రింట్ ఔర్ ఫింగర్ప్రింట్ కా రికార్డ్ ఔర్ రికార్డ్ కా ఉపయోగ్ ఇస్ సబ్సే బడా మహత్వపూర్ణ అంగ్.
0: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పిఐబి వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాస వర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దనేరియా వ్యాధి హాస్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: ధనేరియా వ్యాధి హాస్య నాటిక విందాం. రచన శ్రీ దోనే నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. వినండి ధనేరియా వ్యాధి హాస్య నాటిక.
2: ప్రమాదం ఏమీ కాదు కదా డాక్టర్ గారు?
3: అమ్మా, ప్రమాదమా ప్రమోదమా అన్నది ఆ పైవాడి ఆమోదం మీద ఆధారపడి ఉంటుంది మరి.
2: అది సరే డాక్టర్ గారు, మీరు ఆయన్ని పరీక్షించారు కదా, పరిస్థితి ఏమిటి అని.
3: ఏమిటంటే అమ్మా, గుండె ఎప్పుడూ కూడా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, అది సాధారణం. ఒక్కోసారి కాస్త నీరసించి లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కూడా కొట్టుకోవచ్చు, అది అసాధారణం. కానీ మీ ఆయన గారి గుండె మాత్రం అదేమిటోనమ్మా, బొత్తిగా డబ్బు డబ్బు అని మొత్తుకుంటోంది. ఇది అత్యంత దారుణం మరి.
2: ఏదైనా మీరే చూడాలి డాక్టర్ గారు, మీ మీద మాకున్న నమ్మకం అలాంటిది.
3: కాకపోతే ఇప్పుడేమిటో చికెన్ గున్యా అని మటన్ గున్యా అని విచిత్రమైన వ్యాధులు విరుచుకు పడుతున్నాయి మరి. అంచేత వీరిని ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మాత్రమే మోసుకెళ్ళాలి, క్షమించాలి, తీసుకెళ్ళాలి మరి.
2: సరే డాక్టర్ గారు, చూడండి మా తమ్ముణ్ణి పిలిపిస్తాను, వాడు రాగానే.
3: అమ్మా, ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది మరి. అమ్మా, మరి డాక్టర్ ధనార్జన్ రావని, క్షమించాలి అమ్మా, డాక్టర్ జనార్దన్ రావని రైతు బజార్ దగ్గర ఓ మంచి డాక్టర్ ఉన్నాడమ్మా, మహా ఘటికుడు. ఇటువంటి విచిత్రమైన వ్యాధుల్ని ఉఫ్ అని ఊది పారేస్తాడు మరి. మొన్న ఒక ఆయనకి మెదడు మెలికబడి గిలగిలగిలగిలా కొట్టుకుంటుంటేను తక్కున ఓ గుళిక వేసి మెలిక తీశాడు మరి. అంతెందుకమ్మా, ఆయన ఊ అంటే రోగం పోయినట్టును, ఊహు అంటే రోగి పోయినట్టును, అంత పేరుంది మరి ఆయనకి.
2: సరే డాక్టర్ గారు, అక్కడికే తీసుకెడతాం. మరి మీ ఫీజు?
3: ఏమిటమ్మా, మీరు ప్రత్యేకంగా నాకు ఫీజు ఇవ్వాలటమ్మా? మీరు అక్కడికి తీసుకెళ్ళండి చాలు, అదే 10,000. నా పేరు చెప్పడం మర్చిపోకండి, అది ముఖ్యం మరి.
2: అలాగే. వస్తున్నారా? ఎవరు? నువ్వా? రే కావుడు, వచ్చావట్రా. అమ్మో నాయన, కొంప మునిగిందిరా నాయన.
4: ఊరుకోక్క, నేను వచ్చేసాగా, అసలు ఏం జరిగింది?
2: ఏం చెప్పనురా కావుడు, పొద్దుట బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారా కావుడు.
4: ఎవరు బావుగారా? ఏమైంది? అసలు ఆయన ఎక్కడ
2: ఉన్నారులే? పడుకున్నారు.
4: అదేమిటి, ఆయన ఇంట్లో పడుకుంటే నువ్వు వాకిట్లో ఏంటి?
2: అదేరా చెబుతుంటా, పొద్దుట బాగానే వెళ్ళారా, మధ్యాహ్నం ఇంటికి వస్తూనే అదేమిటబ్బా అది అది పాడుకుంటూ వచ్చారా?
4: ఏమిటేమిటి, సకల శాస్త్రాల సారాంశాన్ని రంగరించి మింగిపారేసిన బావగారేమిటి, అటువంటి పిచ్చి పాటలు పాడడం ఏమిటి?
2: నేను సరిగ్గా ఇలానే అన్నారా? ఇహ అంతేరా, ఇంతెత్తు లేచి నావి పిచ్చిపాటలంటే నేను పిచ్చివాడితే అంటూ నా చెంప చెళ్ళు పనిపించారా?
4: హాయ్, ఏమిటేమిటేమిటేమిటేమిటి, ఈ వయసులో నిన్ను కొట్టడము తిట్టడమునా? అసలేమనుకుంటున్నాడు ఆయన? అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నాడా? పెద్ద మనిషి, పెద్ద మనిషి అని.
2: ఒరే నువ్వు కాస్త నోరు ముయ్యరా భాడవా.
4: అది కాదక్క, నిన్ను కొట్టాడంటే నా కోపం రాదు మరి.
2: ఉద్ధరించావులే ఊరుకో, నా ముందే ఆయన్ని అంతలేసి మాట్లాంటావా? ఇదిగో కాముడు, ఆయన కొట్టారని నేనేమీ బాధపడలేదు, కానీ మనిషి బాగా నీరసించిపోయి మంచాన పడ్డారని తెగ భయపడిపోయాననుకో, ఇహ ఎందుకైనా మంచిది అని ఆ నాటు వైద్యుల వారిని పిలిపించాను.
4: అయ్యయ్యో, అంత సీరియసా? మరి చెప్పవే, ఇంతకీ ఏమన్నారైనా?
2: సిటీలో రైతు బజార్ దగ్గరట ఎవరో జనార్దన్ రావని ఓ మంచి డాక్టర్ ఉన్నట, వెంటనే అక్కడికి తీసుకుపోమ్మని చెప్పి చక్కా వెళ్ళిపోయాడు ఆయన. సరేనని ఆయన అలా పంపించి నేను ఇలా ఇంట్లోకి వచ్చేటప్పటికి నీరసంగా పడుకున్న మనుషుల్లా నిటారుగా లేచి కూర్చుని ఎవరిని అడిగి వైద్యుడిని పిలిపించావే నువ్వు, వాడికి ఎంత తగలి

0: వేసావు, డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తున్నాయనుకున్నావా అని మండిపడ్డం మొదలెట్టారా?
1: మరి అదే ఏమన్నా అంటే నువ్వు ఊరుకోవు గాని అసలు అదేం బుద్ధి చెప్పు.
0: రేవ్, నన్ను అసలు నువ్వు చెప్పనిస్తావా లేదా?
1: సరే చెప్పు.
0: ఏం చెప్పనురా కాముడు, ఈయనట ఏదోలే మేనర్కమా నిన్ను, మన నాన్నగారు మొహం చూసి నిన్ను జాలిపడి నన్ను చేసుకున్నారట, లేకపోతేట ఆ రోజుల్లోనే బోల్డ్ మంది లక్షలిస్తామని ఈయన చుట్టూ ప్రదక్షిణాలే చేసేవారట.
1: అబ్బో,
0: అంచేతనా నా వల్లనట లక్షలకు లక్షలు పోయాయట ఆయనకి, లక్షణమైన కొడుకు చేయి దాటిపోయాట.
1: అయ్యో అయ్యో అయ్యో, ఇంకా నయ్యం, అప్పులు బాలయ్యను, నువ్వు వెళ్ళి అదనపు కట్నం తేమన్నాడు కాదు.
0: అనకపోవటం ఏమిట్రా పిచ్చినాయన, ఆ మాట అన్నారు పో, తక్షణం నీ పుట్టింటికి పోయి 2 లక్షలు తెస్తేనే నా కొంపలో కాలు పెట్టు అని నన్ను మెడపట్టి బయటికి నెట్టి దడాలను తలిపేసుకున్నారా నాయన. అందుకేహ తప్పనిసరి నిన్ను పిలిపించారా కాముడు?
1: అంటే అక్క, నా వల్ల మాత్రం ఏమవుతుంది, ఇప్పటికిప్పుడు 2 లక్షలు కక్కమంటే నేను ఎక్కడ తెచ్చే చెప్పు.
0: రేవ్ పిచ్చి సన్నాసి, నిన్ను పిలిపించింది లక్షలు తేవటానికి కాదురా, ఎలాగో ప్రయత్నించి ఆ తలుపు కాస్త తెరిపిస్తే ఆయన్ని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దామని.
1: ఓ అదేనా, దానికే తలుపులు నేను తెరిపిస్తాను కదా, అసలు ఆయన ఏం చేస్తున్నారో ఓసారి కిటికీలోంచి చూస్తానుండు.
2: ధనం, ఇంధనం, మథనం, సాధనం, ఆరాధనం, అన్నింట్లోనూ ధనం ఉంది. ఇన్నింట్లో ఉన్న ధనం మరి నా ఇంట్లో ఎందుకుండదు, ఎందుకుండదు, ఎందుకుండదు అని చెప్పు చెప్పు చెప్పు.
1: అక్క చెప్పు చెప్పు చెప్పు అని ఆయన గోడతో మాట్లాడుతున్నారు. మనం ఏదో మాట వరుసకి పిచ్చి పాటలు పిచ్చి మాటలు అనుకున్నాం గానీ బావగారి వరుస చూస్తుంటే నిజంగానే పిచ్చెక్కినట్టుందక్క.
0: పిచ్చా? ఓర్ దేవుడు, నాకేదో భయంగా ఉందిరా కావుడు.
1: నువ్వేం భయపడకు, ఏదో ఒక ప్లాన్ వేసి ఆయనతోనే తలుపు తెరిపిస్తాగా.
0: అలాగే లేరా.
2: ఇదేదో తేలాలి ఇప్పుడు, ఇన్నింట్లో ఉన్న ధనం నా ఇంట్లో ఎందుకుండదు, ఎందుకుండదు అని.
1: ఎందుకుండదు బావా, ఉండక చస్తుందా?
2: మరి చంపేస్తే చావక చస్తుందా? ఎవరు? అయ్ నువ్వటో కావుడు, రా రా లోపలికి రా.
1: ఎంతలావు మనిషిని కిటికీలోంచి రమ్మంటాడేమిటి? ఓ పిచ్చి కదూ. హే బావా, ఎలా రాగలను బావా, ఆ గడపలోనేమో ధనలక్ష్మి కాచు కూర్చుంది.
2: ధనలక్ష్మి ఎవరు?
1: ఇంకెవరు, శ్రీ మహాలక్ష్మి. ధనం బావా, నా ఇంట్లో ఎందుకుండదు, నా ఇంట్లో ఎందుకుండదు అని నువ్వు ఒకటే నస పెడుతున్నావని విసుగెత్తి విస విస వచ్చేసింది, నువ్వేమో తలిపేసు కూర్చుంటివి.
2: ధనలక్ష్మి వచ్చిందా? ఇంతకీ డబ్బా ఏమైనా తెచ్చిందా?
1: అబ్బో ఏం చెప్పను, పెద్ద మూట తెచ్చింది బావా, అదంతా డబ్బేనో ఏమో. ఇదిగో ఓ మాట తలుపు తెరిచి చూడరాదు, ఎంత మూటో తెలుస్తుంది.
2: మరి చెప్పవే, ఇదిగో వస్తున్నా వస్తున్నా.
1: అక్క బావా తలుపు తెరిచారు, పద పద పట్టేద్దాం.
2: ఏది ధనలక్ష్మి? ఇది
1: వాకిట్లో కాళ్ళు కడుక్కుంటుంది, వస్తుందిలే మీరు పదండి.
2: ఏంటిది ఏంటిది, నన్ను పట్టుకుంటారు ఎందుకు, పిచ్చెక్కిందా పదండి.
0: గట్టిగా పట్టుకోరా నాయన, ఏ కంట్లో ఉన్నా పొడుస్తాడేమో జాగ్రత్త.
1: అబ్బా నువ్వేంటక్క, అసలు ఆయనకి కంట్లో పొడవాలన్న ఆలోచన లేకపోయినా నువ్వు గుర్తు చేసావు, ఆయన పొడవనే పడిచారు.
2: అవును అవును, వదలమంటుంటే
0: ఇదెక్కడ చోద్యం, ఇదేం వైద్యం రా కాముడు, మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే ఎలారా, ఆయనకేం కావాలో మనం చూసుకోవద్దు.
1: అక్క పెద్ద హాస్పిటల్ అంటే ఏమనుకుంటున్నావు, మన దగ్గర 10,000 వసూలు చేశారుగా, ఇక అన్ని వాళ్లే చూసుకుంటారులే.
0: ఏమిటేమిటేమిటి, పరీక్షకి 10,000ట్రా? రే ఆ నాటు వైద్యుల వారు అక్కడికి తీసుకెడితే చాలు, అదే 10,000 అంటుంటే నేనేమిటో అనుకున్నా సుమి.
1: అక్కోయ్ అదిగో వస్తున్నారే, ఆయనే సైకియాట్రిస్ట్, బావగారిని పరీక్షించి వస్తున్నారు, ఆయనతో మాట్లాడదాంరా. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం నమస్కారం, మీరు కాసరపిచ్చే బంధువులా?
1: అవును సార్, ఈవిడేమో ఆయన గారి భార్య, నాకు అక్క, నేను ఈమె తమ్ముణ్ణి. ఇంకా మా మేనల్లుడు ఒకడు వస్తాడు, ఫోన్ చేశాను, వస్తూనే ఉండుంటాడు.
3: వద్దొద్దు, రావద్దని చెప్పండి, పేషెంట్ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు.
1: చెప్పండి సార్, మా బావగారు ఎలా ఉన్నారు?

0: హిప్నోథెరపీ అని మా పద్ధతిలో ప్రయత్నించి విషయం రాబట్టాను. మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ప్రమాదం ఏమీ లేదు, కానీ ఇంకా 2-3 రోజుల పాటు కాస్త మత్తుమత్తుగా ఉంటుంది. మీరెవరు ఆయనకు వ్యతిరేకంగా ఆయనతో మాట్లాడకూడదు. ముఖ్యంగా ఆయన కొడుకును చూడకుండా ఉంటే మరీ మంచిది.
1: సరే సార్, అలాగే చేస్తాం. అయితే డాక్టర్ గారు, ఇంతకీ జబ్బు ఏమిటంటారు?
0: డబ్బు జబ్బు. మేము దీన్ని ధనేరియా వ్యాధి అని వ్యవహరిస్తాం. దీని లక్షణాలు ఏంటంటే, తనది కానిదాన్ని అతిగా ఆశించటం, అది దక్కలేదని దుఃఖించటం, నిరాశ, కోపం, పిచ్చి. ఇలా
1: ఇంతకీ ఆ జబ్బు మా బావగారికి ఎలాగొచ్చింది సార్? ఆయన మహాపండితుడు.
0: ఎంత వార్లైనా కాంతదాసులు అన్నట్టుగా కాసుదాసులే అని కూడా అనొచ్చు. నిన్న బజార్లో అనుకోకుండా ఈయన గారి బాల్యమిత్రుడు చిల్లర మల్లయ్య గారిని ఒక ఆయన కలిశారు. మాటల్లో ఆయన తన కొడుకు పెళ్ళయిందని, 2 లక్షల కట్నం కూడా వచ్చిందని గొప్పగా చెప్పుకున్నాడు. పైగా 2 లక్షలు పట్టుకొని సిద్ధంగా మరో సంబంధం తనకు తెలిసింది మరొకటి ఉందని, మీ అబ్బాయికి మాట్లాడమంటే మాట్లాడి ఖాయపరుస్తానని భరోసా ఇచ్చాడు. దాంతో ఈ కాసుల పిచ్చయ్య గారికి ఆశ కలిగింది. వెంటనే మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆ సంబంధం గురించి చెప్పాడట. మీ వాడు ససేమిర వీల్లేదన్నాడట. పైగా తను అమ్మాయిని ప్రేమించానని, పెళ్ళి కూడా ఆమెనే చేసుకుంటానని తెగేసి మరీ చెప్పాడట. దాంతో కాసుల పిచ్చయ్య గారు బాగా నిరాశపడ్డారు. ఆ నిరాశ నుంచి దుఃఖం, దుఃఖం నుంచి కోపము, కోపం నుంచి పిచ్చి వచ్చేసింది. ఇప్పుడు ఆయన తరచుగా 2 లక్షలు 2 లక్షలు అంటున్నది ఆ 2 లక్షల ప్రభావమే. సరే సరే, మీరు పేషెంట్ని ఈ రోజే తీసుకెళ్లొచ్చు. అయితే 2 రోజుల్లోపుగా ఆ చిల్లర మలై నా దగ్గరికి పంపాలి. అది కేసులో చాలా ముఖ్యం.
1: అంటే డాక్టర్ గారు, కొంపదీసి ఆయన కూడా పిచ్చెక్కలేదు కదా?
0: అబ్బే, అదేం కాదు. ఇప్పుడు ఒక విషాదంలో ఉన్న మనిషి అంతకంటే ఎక్కువ విషాదంలో ఉన్నవాడిని చూస్తే కొంత ఉపశమిస్తాడు. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని మల్లయ్య ద్వారా ఓ ప్రయోగం చేస్తాం. దాంతో పిచ్చి కుదరచ్చు. చూద్దాంలేండి.
1: అలాగే సార్, నేను రేపే మల్లయ్యని మీ దగ్గరికి తీసుకొస్తాను. ఉంటాను సార్.
0: ఓకే,
1: నమస్తే.
0: ఓకే ఓకే.
2: పిచ్చయ్యా పిచ్చయ్యా, చాలా ఘోరం జరిగిపోయిందిరా.
3: ఏదో కాస్త నీరసం లేరా, ఇప్పుడు బానే ఉంది.
2: అబ్బా, ఘోరం జరిగింది నీకు కాదురా, నాకు.
3: ఏ, లక్షలు పుచ్చుకున్నాక కోట్లు ఇస్తామని మరో సంబంధం ఏమైనా వచ్చిందా?
2: చాలేరా వేళకోళం, లక్షలు లక్షలు తీసుకుంటే అవే నాకు శిక్షలు వేసేయరా బాబు.
3: ఏమిట్రా శిక్ష? ఏమిటి
2: ఏముంది, అత్తరికం వెలగబెట్టాలి మా ఆవిడ. లక్షలు తెచ్చిన కోడలంటే అర్థమేమిటో కొత్త కోణంలో చూపించాలని మా కోడలు. పంతాలకు పోయి పతనం వరకు తెచ్చారా అత్త కోడలు ఏదో మాట మాట అనుకుని కోడలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిందో లేదో నిన్ననే ఓ రాయిబారిని పంపింది.
3: కోడలు రాయిబారం? సరే, ఏంటిట?
2: ఏముంది, తనేమో 2 లక్షలు పోసి మా వాడిని కొనుక్కుందట. అలా క్రయ విక్రయ ధర్మాన్ని అనుసరించి మా వాడి మీద సర్వహక్కులు తనవేనట. కనుక వెంటనే తన భర్తను తన దగ్గరికే పంపాలట, లేదంటే 4 లక్షలకి మా వాడిని అమ్ముతుందట.
3: అలాగా?
2: మాకు కావాలంటే మేము కొనుక్కోవచ్చట.
3: మరి మీ వాడేమిటంటాడు?
2: ఏమంటాడు, పెళ్ళం అంటే బెల్లం, తల్లి తండ్రి అల్లం అని చెప్పకనే చెప్పాడు కదా. అది చెప్పి పెట్టి వెడ సర్దుకుని అత్తారింటికి వెళ్ళిపోయాడు. ఈ వయసులో కొడుకుని వదులుకోవడం నరకం కాదట్రా.
3: నిజమేరా, కట్నం పుచ్చుకోవడం అంటే అబ్బాయిని అమ్మేయడం కదూ. బుద్ధి వచ్చిందిరా, నేను మాత్రం మా వాడిని అమ్మను. రా అమ్మను. రే కావుడు.
1: బాబోయ్ వస్తున్నా.
3: నువ్వు మేనమా హోదాలో మన రాము గారు ఇష్టపడుతున్న పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడరా బోయ్. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం, కానీ కట్నం అక్కర్లేకుండా.
1: చాలా బాగుంది బావా. అక్కో బావా గారికి ధనేరియా వ్యాధి తగ్గిపోయింది.
4: ధనేరియా వ్యాధి హాస్య నాటక విన్నారు. రచన శ్రీ దోనే నాగేశ్వరరావు. ఇందులో పాల్గొన్నవారు అనసూయమ్మ, శ్రీమతి టి బాలత్రిపుర సుందరి, నాటు వైద్యుడు శ్రీ డి నాగేశ్వరరావు, కామేశం శ్రీ టి సత్యనారాయణ, కాసుల పిచ్చయ్య శ్రీ జి వెంకటాచారి, చిల్లర మల్లయ్య శ్రీ ఏవి రమణమూర్తి, సైకియాట్రిస్ట్ శ్రీ కె శ్రీనివాస విఠల్, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. ధనేరియా వ్యాధి హాస్య నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విన్నారు. గానం డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దొంగ మొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న ఆ పాట ఎర్ర మల్లెలు చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన ప్రభు గీతం, సంగీతం చక్రవర్తి. ఇప్పుడు విందాం డ్యూయెట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దొంగ రాముడు అండ్ పార్టీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పెతాడమూర్తి గీతం, సంగీతం చక్రి.

0: మీరు విన్న ఆ పాట ఇష్క్ చిత్రం కోసం హరిహరన్ సైంధవి పాడిన అనంత శ్రీరామ్ గీతం సంగీతం అను ప్రూవెన్స్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు. వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు. వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు. మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

మీరు విన్న ఆ పాట ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణ్ సాహితీ చాగంటి పాడిన రామ్జోగయ్య శాస్త్ర గీతం, సంగీతం మణిశర్మ. ఇప్పుడు విందాం కావ్యాస్ డైరీ చిత్రం కోసం పార్థసారథి శ్రీలేఖ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మను రమేశన్.

మీరు విన్న ఆ పాట కిక్ చిత్రం కోసం కార్తీక్ జ్యోత్స్న పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఎస్ తమన్. ఇప్పుడు విందాం లక్ష్యం చిత్రం కోసం హేమచంద్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాట మగధీర. చిత్రం కోసం ఎంఎం కీరవాణి, నిఖిత నిఘం పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మిర్చి. చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన రామ్ జోగా శాస్త్ర గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు మీరు విన్న ఆ పాట నీ స్నేహం చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పరుగు చిత్రం కోసం సాకేత్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. మీరు ఇప్పుడు విన్న పాట ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం దేవ. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతీశతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తదుపరి సమాజానికి నేనేం చేశాను కథానిక వింటారు రచన శ్రీమతి మేరీ కృపాబాయి. చివరిగా యోగా మెడిటేషన్ శ్రీ ఎం గుణశేఖర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహన్ రావు, మృదంగం శ్రీ దండముడి రాము.
1: రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని, 6:30 వినదగు మాట, 35 సేద్యపు శుద్ధులు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం ఉంటుంది, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఇందులో సమాచార వేదిక మరియు ఆలోచన లోచనం 3వ భాగం, రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ఎందరో మహానుభావులు కార్యక్రమంలో అందుల ఆశాకిరణం. 8:30 కర్నూలు